ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 20 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 11 తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 38 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 6:10 భావనలో ప్రకృతి సందేశం. యంశం గురించి డాక్టర్ సిరిపురపు అప్పారావు గారి ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో కాకుటూరి పద్మావతి విరచిత విష్ణుస్తుతి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో పెరటికోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలత గారు అందించే వివరాలు. 7:00 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ. 7:15 ఉదయ తరంగిణి. ఈనాటి కార్యక్రమంలో ప్రపంచ స్టీల్ పాన్ దినోత్సవం గురించిన వివరం, అలాగే ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో ఆరోగ్యవంతమైన జీవన విధానం, క్రమ పద్ధతిలో వ్యాధి నిర్ధారణ ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త

వికే సందీప్. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సెమ్మంగూడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గాత్రం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో బి చంద్రశేఖర్ గారి వయలిన్ వాద్యం, మృదంగ సహకారాన్ని అందిస్తారు శ్రీ పెరవలి జయభాస్కర్. 11:30 సుగం సంగీత్, ఈనాటి కార్యక్రమంలో శ్రీ అటీ హుసేన్ ఖాన్ బృందం వారిచే ఖవ్వాలి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, నిర్వహణ ఆశ్రిత గారు. అంశం ద డోపామైన్ లూప్, మేనేజింగ్ సోషల్ మీడియా అడిక్షన్. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో క్యాన్సర్ రాకుండా వేయించుకునే వ్యాక్సిన్స్ గురించి డాక్టర్ కృపా బజాజ్ గారితో పరిచయం ఉంటుంది. 12:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ యూత్ డే గురించి కుమారి వైష్ణవి జోషి గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త కృతిక గారు. అలాగే ఇక సాయంత్రం మా ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం శ్రీగడ్డం ఎల్లయ్య బృందం వారు వినిపిస్తారు. ఇందులో సత్యవర్మ నాటకం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో రైతు సేవలో సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 7:45 వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో కె కళ్యాణ్ వసంత్ ఇంకా బి శారద గార్ల గాత్రయుగళం. 8:15 టుడే ఇన్ పార్లమెంట్. 9:15 స్పాట్ లైట్. 9:30 మనీ టాక్ ఇంకా మంథన్. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్ సమయం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఈరోజు 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. రైతు సేవలో సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్య. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: the electronic payment modes that will continue to receive statutory protection against charges. The UPI and Services Steering Committee, headed by the National Payments Corporation of India, will consider and decide whether any MDR should be introduced, and if so, its scope and structure. Therefore, no MDR framework has yet been finalized.
1: The government has notified 11 more international ports enabling e-visa holder foreigners to enter India. The Home Ministry said that it includes 9 land ports and 2 airports. This includes airports at Bhopal and Tirupati and land ports at Attari and Agartala. The ministry said that the addition of ports further enhances the attractiveness and utility of electronic visa. It noted that India provides approximately 95% e-visas applications in less than 72 hours. With the latest addition, the total number of international ports enabling entry of e-visa holder foreigners has increased to 88, including 37 airports, 38 seaports and 13 land ports. In Jharkhand, protests have intensified over alleged irregularities in recruitment examinations after clashes between students and police during assembly march in Ranchi. Our correspondent has the details.
2: Thousands of aspirants led by the JPSC-JSSC Reforms Manch marched towards the Vidhan Sabha and attempted to cross several barricades, following which police used water cannons and tear gas. The protesters are demanding an independent CBI probe into the JSSC-CJL examination and comprehensive reforms in the JPSC-JSSC examination system. Meanwhile, the Jharkhand CID arrested former JPSC chairman L. Kyante in connection with the alleged recruitment examination irregularities. Union Minister of State for Defence Sanjay Seth criticized the police action and reiterated the demand for CBI and ED probes. BJP MP from Hazaribagh, Manish Jaiswal, met Union Home Minister Amit Shah and raised the issue of alleged irregularities in the JPSC-JSSC examinations and the students' agitation seeking a CBI probe. Mavish Rahman, Akashwani News, Ranchi.
1: A powerful 7.4 magnitude earthquake struck western Colombia yesterday, killing at least 111 people, damaging hundreds of buildings and leaving many trapped under debris while their loved ones and rescue workers searched through the rubble. Colombia's President Abelardo de la Esperella said at least 87 people were injured and declared an emergency to expedite funding for the quake recovery while saying he would visit the disaster zone. The epicenter was in San Jose del Palma, a community of about 4,800 people in the Choco region, about 400 kilometers west of Bogota, U.S. Geological Survey said. The quake was also felt in neighboring Ecuador and Panama, though minimal damage was reported there. The quake ravaged cities across the west of the country, including Pereira, Quibidio, Cali, Manizales. The resident search teams picked through the rubble of collapsed buildings amid concerns by authorities of aftershocks. And India has made a strong start at the Under-23 Commonwealth Fencing Championship in Lagos, Nigeria, winning 17 medals, including 4 gold on the opening day. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భావన ఈనాటి కార్యక్రమంలో ప్రకృతి సందేశం ఈ అంశం గురించి డాక్టర్ సిరిపురపు అప్పారావు గారి ప్రసంగం విందాం.
4: భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, వివిధ జలాశయాలు, పశుపక్షాదులు, చెట్లు, పూలు, ఫలాలు ఇతరత్ర ఇచ్చేవి, ఇవన్నీ ప్రకృతిలోని భాగాలు. ఇవన్నీ తాము చురుకుగా ఉంటూ మానవునికి ఎన్నో సందేశాలను, మన జీవన విధానాలను ఎలా మలుచుకోవాలో తెలియజేస్తాయి. భూమిపై అన్ని జీవరాశులు ఏదో విధంగా నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తూనే ఉంటాయి. అయినా ఓర్పు, సహనం ఉండాలని మనకు సందేశాన్ని ఇస్తున్నది భూమి. అన్నింటినీ తనలో ఇమడ్చుకుంటుంది. ఆకాశంలో అన్ని నక్షత్రాలు, వాయువు, మలినాలు ఎన్ని ఉన్నా వాటితో సంగత్వం కలగకుండా నిర్మలంగా ఉండాలనేదే ఆకాశం సందేశం. సూర్యుడు చిన్న నీటి గుంట అయినా, పెద్ద జలాశయమైనా ప్రతిబింబించి ఒక విధంగా ఉన్నట్లు సమతా దృష్టిని కలిగి ఉండాలనేది సూక్ష్మ సందేశం. అమావాస్య పౌర్ణముల్లో వృద్ధి క్షయాలను పొందుతూ జీవితంలో సుఖదుఖాలు సహజం అనే సందేశం చంద్రుడి నుంచి మనకు తెలుస్తుంది. నీటిలో మలినాలున్నా, ఔషధ గుణాలున్నా అన్నింటినీ శుద్ధి చేసుకొని శరీర మనోమాలిన్యాల్ని తొలగించుకొని శుద్ధత్వం కలిగి ఉండాలనేది నీరు ఇచ్చే సందేశం. అగ్ని కారణరూపాన్ని

0: ఇవ్వకుండా అగ్ని ఎలా అయితే అన్నింటినీ దహించి ప్రకాశాన్ని ఇస్తుందో మానవుడు కర్మ పాపాలను నశింపజేస్తుంది. భక్తి జ్ఞానాలతో ప్రకాశించాలనేదే అగ్ని సందేశం. అన్ని చోట్ల విహరిస్తూ ఏది అంటించుకోకుండా అన్ని జీవులకు ఊపిరిని ఆహ్లాదాన్ని ఇస్తూ మానవులు కూడా అహంకార రహితంగా నిస్సంగుడుగా జీవిస్తూ ఆహ్లాద వాతావరణం సృష్టించుకోవాలనేది గాలి ఇచ్చే సందేశం. నదులు. నది తాను ప్రవహిస్తూ అడ్డంకులు వచ్చినా ఆగకుండా తనలో ఎన్ని కలిసిపోయి ప్రవహిస్తున్నా తన గమ్యం సముద్రంలో కలవటం అనే ఒకే ఒక సంకల్పం ఉండాలనే సందేశం ఇస్తుంది నది. సముద్రం. ఎన్ని నదులు వచ్చి తనలో కలిసినా పొంగిపోకుండా నదులు ఎండిపోయి తనలో వచ్చి కలవకపోయినా తను ఎండిపోకుండా గంభీరంగా స్థిత ప్రజ్ఞతతో ఉండాలనేది సముద్రం ఇచ్చే సందేశం. పక్షులు. ప్రతి క్షణం స్వేచ్ఛగా ఆనందంగా ప్రకృతిలో కలిసి జీవించాలనేది పక్షుల సందేశం. చెట్లు పూలు. నిస్వార్థంగా ప్రతిఫలం ఆశించకుండా అందరికీ ఉపయోగపడే చెట్ల లక్షణం. స్వల్ప జీవితమైన జ్ఞానవంతంగా పరిమళం వెదజల్లుతూ అందరికీ ఆహ్లాదం కలిగించాలనేది పూల సందేశం. మనం చూస్తుంటాం చెట్లు. ఒక వాన వస్తుంది లేదా ఎండ ఉంటుంది, ఆ చెట్టు కిందకు ఒక దొంగ రావచ్చు, ఒక మంచి వ్యక్తి రావచ్చు, ఎవరికైనా నీడనిచ్చే స్వభావం లేదా ఆ చెట్టు నుంచి వచ్చే పండ్లు పూలు ఇచ్చేటటువంటి స్వభావం వాటికి ఉంటుంది. ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది లేకుండా ఇటువంటి మంచి సందేశాలు మనం ప్రకృతి నుంచి ఆస్వాదించవచ్చు.
1: మీరు ఇంతవరకు భావన కార్యక్రమంలో ప్రకృతి సందేశం ఈ అంశం గురించి డాక్టర్ సిరిపురపు అప్పారావు గారి ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ప్రకృతి మనకి తొలి గురువు. పక్షుల కిలకిలారావాలు, సెలయేళ్ల గలగలలు, అలాగే గాలుల గుసగుసలు, ఇవన్నీ ప్రకృతి పలికే మధుర సందేశాలు. మరి ఆ సందేశాలను మనకి నేరుగా చేరవేస్తూ, ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ, సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ దశాబ్దాలుగా మనతో ప్రయాణిస్తున్నది మన అభిమాన ఆకాశవాణి.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో కాకుటూరి పద్మావతి విరచిత విష్ణుస్తుతి విందాం.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో కాకుటూరి పద్మావతి విరచిత విష్ణుస్తుతి విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇక కార్యక్రమంలోకి.
2: నమస్కారం రైతు మిత్రులందరికీ. నా పేరు డాక్టర్ శ్రీలత, అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ సైన్స్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ రాజేంద్ర నగర్ నుండి వచ్చాను. ఈరోజు మనం పెరటికోళ్ల పెంపకం గురించి, తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ కుటుంబ పోషణకి మరియు రైతుకి మరియు మహిళలకి సప్లిమెంటరీ ఆదాయం గురించి, అదనపు ఆదాయం గురించి తెలుసుకుందాము. ఈరోజు మనం పెరటికోళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం. గ్రామీణ కుటుంబాల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని అందించే వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో పెరటికోళ్ల పెంపకం ముఖ్యమైనది. ఇది కుటుంబానికి నాణ్యమైన గుడ్డు మాంసం అందించడంతో పాటు అదనపు ఆదాయాన్ని కూడా కల్పిస్తుంది. మహిళలు, యువత, చిన్న రైతులు సులభంగా చేపట్టగల ఉపాధి మార్గం. సో మనం పెరటి కోళ్ళని అసలు ఎందుకు పెంచాలి,

పెరటి కోళ్ళ పెంపకం యొక్క విశిష్టత ఏంటి? ఇంటి ఆవరణంలో లేదా పొలాల వద్ద సహజ వాతావరణంలో కోళ్ళని పెంచడాన్ని పెరటి కోళ్ళ పెంపకం అంటారు. ఈ కోళ్ళు పగలు బయట తిరుగుతూ పురుగులు, గింజలు, గడ్డి విత్తనాలు తింటాయి. సాయంత్రం కొద్దిపాటి అదనపు దానా అందిస్తే మంచి ఉత్పత్తి పొందవచ్చు. పెరటి కోళ్ళ పెంపకం వల్ల ప్రయోజనాలు: తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు, కుటుంబానికి తాజా గుడ్లు, మాంసం లభిస్తాయి, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు కలుగుతాయి, పిల్లల్లో పోషకాహార లోపాలని తగ్గించవచ్చు, కోళ్ల విసర్జనలు మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి, వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయంగా కూడా పొందవచ్చు. అయితే ఈ పెరటి కోళ్ల పెంపకానికి అనువైన జాతులు ఏంటి? సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, నాటుకోళ్ళకి చాలా ఎక్కువ డిమాండ్ అనేది మనం గమనించవచ్చు. సో మనకి కోళ్ల జాతులను కనుక చూస్తే, నాటుకోళ్ళు అనేవి, వీటిని దేశీవాళి కోళ్ళు ఏవైతే, ఇవి మనకి గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము. ఈ కోళ్ల లోపల వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్నా కూడా వీటి యొక్క ఉత్పాదన అనేది చాలా తక్కువ. అయితే వీటి ద్వారా రైతులు అధిక ఆదాయం పొందలేకపోతున్నారు. కాబట్టి మన దగ్గర కొన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని రకాల జాతులని అభివృద్ధి చేశారు. దాంట్లో వచ్చేసి మనకి పివి నరసరావు వెటనరీ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసిన బ్రీడ్ రాజశ్రీ, అలాగే డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేసిన బ్రీడ్స్ వనరాజ, శ్రీనిధి, గ్రామప్రియ, కృషి బ్రో, వనశ్రీ లాంటివి. సో ఇవే కాకుండా దేశీయ కోళ్ళుగా ఎక్కువ ప్రాచుర్యం పొందినవి అసీల్, కడక్నాథ్, గాగస్, నికోబారి లాంటివి. సో ఈ కోళ్ళ ద్వారా ఈ కోళ్ళని ఏవైనా, అంటే ఈ కోళ్ళు మనకి గ్రామీణ ప్రాంతం లోపల సులభంగా పెంచుకోవచ్చు. ఇవి అక్కడ ఉన్న వాతావరణానికి సరిగా అడ్జస్ట్ అవుతాయి. సో దీంట్ లోపల మనము ఎలా వీటిని నిర్వహణ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ మనం చూసినట్టయితే మొదట 6 వారాలు అనేది కోడిపిల్లలు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి ఈ టైం లోపల మనము తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో గుడ్డు నుంచి బయటికి వచ్చిన తర్వాత తక్షణమే ఈ పక్షులకి బ్రూడింగ్ అనేది అవసరం. సో సమతుల్య ఆహారం మరియు పరాన్న జీవుల నుండి రక్షణ అందించడానికి కోడిపిల్లలు ఉంచే ప్రదేశం నందు నాణ్యమైన వరి పొట్టు, లేకపోతే రంపపు దుమ్ము, లేదా 2 నుండి 3 అంగుళాల మందం గల శుభ్రమైన ఇసుకను నేలపైన పరచాలి. దీనిపైన పాత వార్తాపత్రికలను విస్తరించి పరచాలి. కోడిపిల్లలకు బ్రూడింగ్ గాడ్ మరియు వేడిని తప్పనిసరిగా అందించాలి. షెడ్లలో ప్రత్యామ్నాయంగా ఫీడర్లను మరియు డ్రింకర్లను ఏర్పాటు చేసుకోవాలి. సో దానాకి మనము, మనకి వీలైతే వాణిజ్యపరంగా లభించే దానాన్ని మనం తీసుకోవచ్చు, లేకపోతే స్థానికంగా లభించే దాన పదార్థాల ప్రకారము మనము ఆహారాన్ని, దానాన్ని తయారు చేసుకోవచ్చు. సో దానాన్ని తయారు చేసుకోవడం లోపల మనము 100 భాగాలుగా అనుకుంటే 50 భాగాలు మొక్కజొన్న లేదా మినుములు లేదా జొన్న లేదా రాగి, నూకలు మొదలైనవి తీసుకోవచ్చు. 20 భాగాలు వరి ఊక, గోధుమ రవ్వ, నూనె తీసిన బియ్యం, ఊక మొదలైనవి తీసుకోవచ్చు. 28 భాగాలు సోయాబీన్ లేదా వేరుశనగ దానా, పొద్దుతిరుగుడు దానా, నువ్వుల కేక్ అలాంటివి తీసుకోవచ్చు. 2 భాగాలు విటమిన్లు మరియు మినరల్ మిశ్రమం లాంటివి తీసుకోవచ్చు. సో ఇలా 6 వారాల పాటు మనము కోడిపిల్లలని సరైన బ్రూడింగ్, సరైన దానా ఇచ్చి పెంచుకున్న తర్వాత వాటి ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొన్ని రకాల టీకాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా మనము 1వ రోజు మ్యారిక్స్ వ్యాధికి సంబంధించిన టీకాని, 5 నుంచి 7 రోజులకి న్యూ క్యాజల్ డిసీజ్కి సంబంధించిన, దీన్ని కుక్కర్ వ్యాధి అంటారు, దీనికి సంబంధించిన టీకాని, తర్వాత మళ్ళీ 28వ రోజు దానికి సంబంధించిన బూస్టర్ డోస్ని, 6వ వారము ఫౌల్ పాక్స్కి సంబంధించిన టీకాని, 9వ వారము కుక్కర వ్యాధికి సంబంధించిన R2B అనే టీకాని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 6 నెలలకొకసారి ఎండి లసోటా మరియు ఫౌల్ పాక్స్, అంటే మసూచికి సంబంధించిన టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి కోడిపిల్లలు 6 వారాలు దాటిన తర్వాత మనం వాటిని 6 బయట వదిలివేయచ్చు. వీటికి రాత్రి పూట ఆశ్రయం ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 6 వారాల వయసులో కోళ్ళు 650 నుంచి 750 గ్రాముల శరీర బరువును పొందుతాయి, అందుబాటులో ఉన్న ప్రాంతం మరియు సహజమైన దానా ఆధారంగా 10 నుంచి 20 కోళ్ళని పెరటి పెంపకంలో పెంచుకోవచ్చు. పరాన్న జీవుల నుండి రక్షించడానికి కోళ్లను రాత్రి ఆశ్రయంలో ఉంచాలి. సాయంత్రము 20 నుంచి 30 గ్రాముల ధాన్యాన్ని అందించాలి. సో ఇలా మనం సాయంత్రం పూట వాటికి ధాన్యాన్ని అందిస్తే కోళ్ళు కరెక్ట్గా సాయంత్రం కాగానే అవి గూడికి చేరుకోవడం అలవాటు చేసుకుంటాయి.

రాత్రి ఆశ్రమం నుండి కోళ్లను విడిచిపెట్టే ముందు ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని మనము సులభంగా పెరటి కోళ్ళని పెంచుకోవచ్చు. సులభంగా పెరటి కోళ్ళని పెంచుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడంతో పాటు పోషకాహారాన్ని కూడా పొందవచ్చు. ఒకసారి పెరటి కోళ్ళను పెంచుకోవడం స్టార్ట్ చేస్తే దాంతో వచ్చిన అనుభవంతో రైతులు అక్కడ ఉన్న మార్కెట్ డిమాండ్ ని బట్టి దాన్ని ఇంకా పెంపొందించుకోవచ్చు, అదనపు ఆదాయాన్ని పొందవచ్చు, లేకపోతే దీన్నే ఉపాధి మార్గంగా తీసుకోవచ్చు.

ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో రైతు సేవలో సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సాయికుమార్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్యా.

ఈరోజు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ శమంగూడి ఆర్ శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్రం ప్రసారమవుతుంది. పదకొండు 3:00 యువవాణి సంగీత కార్యక్రమంలో బి చంద్రశేఖర్ గారి వైలిన్ వాద్యం, మృదంగ సహకారం శ్రీ పెరవల్లి జయభాస్కర్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. 2027 నాటికి రాష్ట్రంలో భూసర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 2027 నాటికి రాష్ట్రంలో భూసర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి గ్రామంలో నిన్న జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41,000 ఎకరాల్లో భూ సమస్యలు పరిష్కరించామని, తద్వారా 1,27,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: భారతదేశం

0: 41,000 ఎకరాలు 125,000 మందికి 22 ఏకెంది చేసి పట్టాలు ఇచ్చాం. రైతాంగాన్ని ఆదుకోవాలని జోన్ నాన్ జోన్ లేదు. మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికి కూడా ₹50 కరెంట్ ఇస్తాం.
1: తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన నిన్న శానోస్లోని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ సాంకేతిక సంస్థ అధ్యకుడు సీఈఓ డాక్టర్ శివశివరాం ఇతర ఉన్నతాధికారుల బృందంతో సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో మారే బ్యాటరీల సాంకేతిక పరిజ్ఞానం పెట్టుబడులకున్న అవకాశాలపై వారు చర్చించారు. బ్యాటరీల అభివృద్దిపై జరుగుతున్న పరిశోధనల వివరాలను డాక్టర్ శివరాం ఈ సందర్భంగా వివరించారు. ప్రయోగశాల స్థాయి పరిశోధనలను వాణిజ్యపరంగా భారీ స్థాయి తయారీకి తీసుకెళ్లడంలో ఎదురవుతున్న సవాళ్లను సంస్థ సాధించిన ప్రగతిని భట్టి విక్రమార్కకు ఆయన వివరించారు. తెలంగాణలో విస్తరిస్తున్న విద్యుత్ వాహనాల వినియోగం హరిత ఇంధన రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శివరాంకు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12,620.53 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 5,512.40 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది. స్పిల్వే నిర్మాణంలో ఇప్పటివరకు 96.87% మట్టి పనులు పూర్తయ్యాయని, కాంక్రీట్ పనులు 98.84%, స్టీల్ పనులు 92.9% మేర పూర్తయ్యాయని వెల్లడించింది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంకు సంబంధించి కాంక్రీట్ పనులు 81.99% పూర్తయ్యాయని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. ప్రధాన కాలువల తవ్వకం పనులు 98.96% పూర్తయ్యాయని వివరించింది. బ్యాంకాక్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ యువకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు విదేశీ వ్యవహారాల శాఖ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల పేరుతో థాయిలాండ్కు తీసుకువెళ్లిన తమను అక్రమంగా బ్యాంకాక్ నుంచి మయన్మార్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తమను రక్షించాలని కోరుతూ బాధితులు సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన వీడియోపై మంత్రి స్పందించారు. యువకుల బాధను తాను అర్థం చేసుకున్నానని, వారిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 6 చోట్ల క్రాఫ్ట్వుడ్ బ్యాంకుల ఏర్పాటు చేసే అంశంపై ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. లాభాపేక్ష లేకుండా కలప సేకరణ, రవాణా, నిర్వహణకు అయ్యే ఖర్చులు మాత్రమే వసూలు చేసేలా ధర నిర్ణయించాలని ఆయన సూచించారు. సాధ్యమైనంత త్వరగా హస్తకళాకారులకు అవసరమైన కలప బ్యాంకులను అందుబాటులోకి తేవాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్న హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన భారత జాతీయ పతాకం రూపకల్పన, పరిణామక్రమం వంటి వివరాల గురించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవింద్ సురేంద్ర గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగేటప్పుడు అస్సాంలో 17 సంవత్సరాల బాలిక బ్రిటిష్ వాళ్ల తుపాకీ గుళ్లను కూడా లెక్క చేయకుండా పోలీస్ స్టేషన్ పైన జెండాను నాటే క్రమంలో బ్రిటిష్ వారి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా టుబాకో, ఎఫ్సివి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సహచర మంత్రులు డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, పొగాకు పండించే ప్రాంతాల శాసనసభ్యులు, పొగాకు బోర్డు చైర్మన్, ఇతర అధికారులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రాంతాల రైతులతో

0: ఆయన నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, సిగరెట్లకు సంబంధించిన పరిణామాలు తదితర కారణాలతో పొగాకు ధరలు తగ్గాయని మంత్రి వివరించారు. ఈరోజు నుంచి 4 గ్రేడ్లకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగానే ప్లాట్ఫారంలపై కొనుగోలు జరగాలని అచ్చెన్నాయుడు వివరిస్తూ,
1: 94 మిలియన్ కేజీలు అంచనా వేశాం. ఏదైతే ఆఫ్ స్టైల్ లో గ్రేడ్, ఈ 94 మిలియన్ కేజీలకి ఒక్కొక్క క్వింటాల్కి 1000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా పొగాకు బోర్డు కొన్ని తర్వాత 9 రోజులకి రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తారు. అదే రోజు మేము కూడా ఈ 2 గ్రేడ్లకి డైరెక్ట్ గా బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్ లో వేసి ఈ విపత్తును అధిగమించడానికి పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
0: రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్లక్ష్యంగా కారు నడిపిన ఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి వెళ్లిన మంత్రి నిన్న ప్రియాంక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును ప్రియాంక తండ్రికి అందించారు. తెలంగాణ రాష్ట మంత్రివర్గం ఈ నెల 14వ తేదీన సమావేశం కానుంది. హైదరాబాద్లోని డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలో ఉదయం 10:30 గంటలకు కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. చట్టసభల్లో 21 ఏళ్లకే పోటీ చేసే అంశం, రాష్టంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యాన మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు దొరుకుతున్న జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2027 నాటికి రాష్టంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తా. సంసదా కర విషయకానాం తథా అన్యేషాం విధీనాం సంశోధన విధేయకం 20/26 పారితం. రాజ్యసభయా హ్యః చర్చానంతరం ఏతత్ లోకసభయై ప్రత్యర్పితం. లోకసభయా ఏతత్ విధేయకం పూర్వమేవ పారితమాసీత్. కేంద్రీయ విత్త మంత్రి నిర్మలా సీతారమణ్ విధేయకం ప్రస్తుతవతీ ఆసీత్. విధేయకేన ధనప్రదాన పరిశోధన వ్యవస్థాధినియమ 27/2000 ఆయకరాధినియమ 20/25 తథా విత్తాధినియమ 20/26 చేత్యేషు సంశోధనం ప్రస్తావ్యతే. అనేన అధినియమేన ఆయకర సంశోధన అధ్యాదేశ 20/26 ప్రభావహీన భవిష్యతి. యః అస్య వర్షస్య జూన మాసస్య 5వ దినాంకే ప్రఖ్యాపిత ఆసీత్. చర్చాయా ప్రత్యుత్తరం దదతి కేంద్రీయ విత్త మంత్రీ అవదత్ యత్ విధేయకస్య ఉద్దేశ్యం భారతస్య వినిర్మాణ పరితంత్రస్య సుదృఢీకరణం, అతిరిక్త నివేశస్య ఆకర్షణం, ఆజీవికాయా సృజనం తథా వినిర్మాణ గతి విధీనాం ప్రోత్సాహనం వర్తతే. సా అవదత్ యద్వితీయ ప్రముఖ సంశోధన భారతస్య నిర్దిష్టేభ్య దత్తాంశ కేంద్రేభ్య దత్తాంశ సేవా ప్రాప్నువతీనాం వైదేశిక సంస్థానాం కరముక్తి ప్రదానేన అథ వ్యవసాయ సంచాలన

0: स्वास्थ्यस्य च सुगमतायाः वर्धनेन सम्बन्धितः अस्ति। मन्त्रिणा स्पष्टीकृतं यत् विधेयकेन यूपीआई इति प्रयोक्तृभ्यः कश्चन करः उत वा व्यवहारशुल्कं न आरोप्यते। संसदा बैंकर्स बुक्स एविडेंस विधेयकं 20-26 अपि पारितम्। राज्यसभया तत् ह्यः अनुमोदितम् आसीत्, एवञ्च लोकसभया तत् पूर्वमेव पारितम् आसीत्। प्रशासनेन 11 नूतनानि अन्ताराष्ट्रियपत्तनानि अधिसूचितानि, येन ई वीजा धारकानां वैदेशिक नागरिकाणां भारतप्रवेशः सुलभः भविष्यति। गृहमन्त्रालयेन उक्तं यत् एतेषु 9 भूपत्तनानि, 2 च विमानपत्तने सम्मिलिते स्तः। एतेषु भोपालस्य तिरुपतेः च विमानपत्तने तथा अटारी अगरतला इत्येतयोः भूपत्तनानि सम्मिलितानि सन्ति। मन्त्रालयेनोक्तं यत् नूतनानां पत्तनानां समावेशेन ई वीजा इत्येतस्य उपयोगिता आकर्षणञ्च अधिकं वर्धिष्यते। मन्त्रालयानुसारं भारतं प्रायः 95% यावत् ई वीजा आवेदनानि 2 सप्ततिहोरातः न्यूनसमये निस्तारयति। नूतनपत्तनानां समावेशेन ई वीजा धारकाणां वैदेशिक नागरिकाणां प्रवेशाय अनुमतानां अन्ताराष्ट्रियपत्तनानां संख्या आहत्य 88 जाता। एतेषु 37 विमानपत्तनानि, 38 सामुद्रिकपत्तनानि तथा 13 भूपत्तनानि च सम्मिलितानि सन्ति। वाणिज्योद्योगमन्त्री पीयूषगोयलः अवदत् यत् प्रशासकीय ई मार्केट प्लेस जेम इतीदम् उच्चगुणवत्तायुक्तस्य उचितमूल्येन उचितसमये उचितोत्पादस्य क्रयणं प्रतिबिम्बयति। नवदिल्ल्यां जेम इत्यस्य 10 वर्षाणां पूर्त्युत्सवस्य अवसरे मन्त्री उक्तवान्। श्रीगोयलः स्मारितं यत् जेम इत्यस्य प्रवर्तनात् प्राक् सार्वजनिकधनस्य दुरुपयोगः भवति स्म, सुशासनस्य अभावः च आसीत्। श्रीगोयलः अवदत् यत् संचितरूपेण जेम इत्यनेन पटलेन 3 कोट्यधिकानाम् आदेशानां माध्यमेन 20 लक्षकोटिरूप्यकाणां वस्तूनां सेवानाञ्च क्रयणे साहाय्यं कृतम्। सः प्रतिपादितवान् यत् प्रथमाष्टवर्षेषु 10 लक्षकोटिरूप्यकाणां क्रयणं जातं, तदनन्तरं 10 कोटिरूप्यकाणां क्रयणं केवलं वर्षद्वयोः एव अभवत् इति। भारतर्तु विज्ञान विभागेन अद्य हिमाचलप्रदेशे, पूर्व राजस्थाने च अतिवृष्ट्यै नारंगवर्णपरा संचेतना प्रख्यापिता। ऋतुविभागानुसारेण अद्य अरुणाचलप्रदेश, असम, मेघालय, छत्तीसगढ़, गांगीय पश्चिमबंगाल, गुजरात, हरियाणा, चंडीगढ़, नवदिल्ली इत्येतेषां स्थलानां कतिपयेषु स्थानेषु अतिवृष्टिः सम्भाव्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార లేఖ విందో అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ.
2: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగి 3వ ప్రమాద హెచ్చరికను అధిగమించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా నిరంతరం సమాచారం అందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మణుగూరులోని PKOC2 గనిని సందర్శించి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. అనంతరం సింగరేణి కార్మికులతో సమావేశమైన ఆయన తాడిచెర్ల బ్లాక్2 నైని కోల్ బ్లాక్ కేటాయింపులతో సింగరేణి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కొమ్మరిగూడెం సమీపంలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు, భూసేకరణ, కాలువల నిర్మాణం, నిర్వాసితుల పునరావాసంపై సమీక్ష నిర్వహించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ పనుల కోసం రాష్ట ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినట్లు మంత్రి పొంగిలేటి తెలిపారు. ఇల్లందు మండలం రొంపేడు టేకులపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ఉప కేంద్రాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. అలాగే సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణ కోసం ఏర్పాటు చేసిన జియోసైన్స్ ల్యాబొరేటరీని ప్రారంభించి సంస్థ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్దరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పనులను పరిశీలించి వచ్చే గోదావరి పుష్కరాలకు 15 రోజుల ముందే అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా పథకం కింద జిల్లాలో అర్హులైన రైతుల ఖాతాల్లో 3

0: 42,42,042,000 నిధులు జమ చేశారు. మొత్తం 178,828 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. దమ్మక్క చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ నిర్వహించగా పెద్ద సంఖ్యలో గిరిజనులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని కోల్బెల్ట్ ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. చుంచుపల్లి మండలంలోని PVK-5 గనిని సందర్శించి కార్మికులతో సమావేశమయ్యారు. అనంతరం మణుగూరులో ఆందోళన చేస్తున్న సింగరణి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన భారీ పెట్టుబడి మోసం కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. కాంట్రాక్ట్ పనుల్లో భాగస్వామ్యం పేరుతో కోట్ల రూపాయలు సేకరించినట్లు దర్యాప్తులో తేలగా 35 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళలు, బాలికల భద్రత కోసం చేపట్టిన పోలీస్ అక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. జిల్లా SP రోహిత్ రాజు ఆధ్వర్యంలో మహిళా పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించారు. విద్యాసంస్థల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించాలని SP సూచించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ 12 కార్యక్రమంలో జిల్లాలో 95 మంది బాలకార్మికులను గుర్తించారు. బాలలను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాన్లో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొని వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పొందారు. మరోవైపు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బందికి అవగాహనా సదస్సు నిర్వహించారు. ఎల్నినో ప్రభావం వల్ల సంభవించే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై జిల్లా వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పిస్తుంది. ఆయిల్ పామ్, అపరాలు, కూరగాయలు, మొక్కజొన్న, జొన్న వంటి పంటల సాగు ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చని రైతులకు వివరిస్తున్నారు.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈరోజు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సెమ్మంగూడి ఆర్ శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్రం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్కాలర్షిప్లు విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యోగా, ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ నిధులను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం ద్వారా 6,000 మందికి పైగా విద్యార్థులు 21 కోట్ల రూపాయలకు పైగా నిధులను అందుకున్నారు. ఈ విధానం ద్వారా వ్యవసాయ విద్యార్థులకు ఇకపై ప్రతి నెల నేరుగా స్కాలర్షిప్లు అందుతాయి. దీనివల్ల సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేని ఆర్థిక సహాయం అందుతుంది. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది సరైన సమయంలో సరైన ధరకు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ

0: మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన జెమ్ పదవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మంత్రి, జెమ్ రాకముందు కొనుగోళ్లలో పారదర్శకత లోపించిందని, మంచి పాలన ఉండేది కాదని అన్నారు. ఈనాడు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని, దీనిలో రిజిస్ట్రేషన్కు ముందే పారదర్శకత, పోటీతత్వం, ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కొనుగోళ్లను డిజిటలైజ్ చేయడానికి, అస్పష్టత తొలగించి పారదర్శకతను తీసుకురావడానికి జెమ్ ఒక ప్రయత్నమని గోయల్ అన్నారు. గడిచిన 10 ఏళ్లలో జెమ్ పోర్టల్ ప్రవేశపెట్టిన తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 400 కోట్ల రూపాయలుగా ఉన్న క్రాస్ మర్చెండైజ్ విలువ గత 2 ఏళ్లలో సంవత్సరానికి 500 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. జెమ్ ద్వారా ఇప్పటివరకు సమిష్టిగా 20 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులు, సేవల కొనుగోళ్లు 3 కోట్లకు పైగా ఆర్డర్ల ద్వారా జరిగాయని గోయల్ తెలియజేశారు. 2015-16 నుండి గ్రీన్ ఇండియా మిషన్ అమలు చేయబడుతోందని ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి, 2015-16 నుండి 17 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జిమ్ ద్వారా 1,84,000 హెక్టార్లకు పైగా భూమిని పర్యావరణ పునరుద్ధరణ కిందకు తీసుకొచ్చినట్టు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని, పర్యావరణ ప్రయోజనాలను పెంపొందించడానికి 2020-21 నుండి 2026-27 మధ్యకాలంలో 600 నగర వనలు, 400 నగర వాటికలను అభివృద్ది చేయడానికి మంత్రిత్వ శాఖ నగర్ వన్ యోజన కూడా అమలు చేస్తోంది. ఈ నగర్ వన్లు పచ్చదనాన్ని పెంపొందించడంలో, గాలి నాణ్యత, వాతావరణాన్ని మెరుగుపరిచే సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, చర్చల దిశను మళ్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ లక్ష్యం చర్చల్లో పాల్గొనడం కాదని, గందరగోళం సృష్టించడమేనని అన్నారు. చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ప్రతి అంశంపైనా సమాధానమిచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సభ సజావుగా సాగేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని నడ్డా స్పష్టం చేశారు.
1: फिर से मैं चैलेंज देता हूं राहुल गांधी को, आप सदन में आइए, हम चर्चा के लिए तैयार हैं और आपको मुंह तोड़ जवाब दिया जाएगा. यह भी बताना चाहूंगा और भ्रम मत फैलाइए, कोई गोली नहीं चली है जंतर मंतर में और कोई गोली का ऑर्डर नहीं दिया गया है जंतर मंतर.
0: आकाशवाणी वार्ताలు వింటున్నారు. యోగా ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయుష్ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ సలహా కమిటీ 5వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ జాదవ్, భారత్ యోగా ప్రకృతి వైద్యంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, ఇవి ఆరోగ్యం, సమగ్రమైన, మందులు లేని విధానాలను అందిస్తాయని చెప్పారు. యోగా శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సుకు దోహదపడుతుందని, అయితే ప్రకృతి వైద్యం పోషణ, జీవనశైలిలో మార్పులు, సహజ చికిత్సలు, శరీర అంతర్గత స్వస్థత సామర్థ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. పన్ను, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ నిన్న ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5న తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఆకర్షించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపునిస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహం లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
2: The bill, among various other things that it wants to do, provides for

0: for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital, and electronic signatures. It also, therefore, strengthens the statutory protection.
1: ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పడానికి హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని హామీఇస్తూ వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు.
2: और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं. मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृहमंत्री जी का सरकार का जवाब पूरी तरह से सुनेंगे.
1: हिमाचल प्रदेश राजस्थान ललो ईरोजु भारी नुंडी అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్కాలర్షిప్లు విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యోగా, ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

శ్రోతలకి నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. కార్యక్రమంలో సంగీతానికి భాష లేదు, సరిహద్దులు లేవు. మనసును మధురంగా తాకే ప్రతి స్వరం ఒక విశ్వభాషే, అవునా? అలాంటి ప్రత్యేకమైన సంగీత వాద్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చే రోజు ఈరోజు. అదే ప్రపంచ స్టీల్ పాన్ దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు 11న ప్రపంచ స్టీల్ పాన్ దినోత్సవం నిర్వహిస్తారు. స్టీల్ పాన్ను స్టీల్ డ్రమ్ అని కూడా పిలుస్తారు. లోహంతో తయారయ్యే ఈ వాద్యం నుంచి పలికే స్వరాలు ఎంతో ప్రత్యేకంగా మధురంగా ఉంటాయి.

0: స్టీల్ పాన్ వాద్యం కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఆవిర్భవించింది. సాధారణ లోహపు డబ్బాల నుంచి సృజనాత్మకంగా సంగీత వాద్యాన్ని రూపొందించి దానికి స్వరాలందించిన ప్రజల ప్రతిభకు ఇది అద్భుతమైన నిదర్శనం. కాలక్రమేణా స్టీల్ పాన్ స్థానిక సంగీతాన్ని దాటి ప్రపంచ సంగీత వేదికపైకి చేకూరింది, అంటే చేరిపోయింది. జాజ్, పాప్, శాస్త్రీయ సంగీతంతో సహా అనేక సంగీత ప్రక్రియల్లో దీనిని ఉపయోగిస్తున్నారు. స్టీల్ పాన్ కేవలం ఒక వాద్యం మాత్రమే కాదు, సృజనాత్మకకు ప్రతీక, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం, సంగీత వైవిధ్యానికి మధురస్వరం. ఈ దినోత్సవం సందర్భంగా స్టీల్ పాన్ కళాకారులను, వారి ప్రతిభను, ఈ విశిష్ట సంగీత సాంప్రదాయాన్ని మనస్ఫూర్తిగా అభినందిద్దాం. సంగీతం మారినా స్వరానికి ఉన్న శక్తి మారదు కదా, వాద్యం మారినా మనసును తాకే నాదం ఎప్పటికీ ఒకటే. అందరికీ ప్రపంచ స్టీల్ పాన్ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: శ్రోతలు, ఉదయతరణి వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో ఆరోగ్యవంతమైన జీవన విధానం, క్రమ పద్ధతిలో వ్యాధి నిర్ధారణ, ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి పెద్ది గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: సార్ నమస్కారం. సార్
0: డాక్టర్ గారు, ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు గురించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి పీరియాడికల్గా కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదా?
1: అది ఇప్పుడు నవడేస్ ఈ హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్లో కూడా వస్తున్నాయి. సో ఏజ్ అనేది మనకు 20-25 పేషెంట్లు కూడా చూసాము. ఇంకా 25-35 ఈ యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ మోర్ డేంజరస్. సార్ థైరాయిడ్ ఒకటి కామనేషన్గా నవడేస్ థైరాయిడ్ ప్రాబ్లం కూడా చాలామందికి వస్తుంది. థైరాయిడ్ పెద్దగా హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండదు, కాకుండా కొంతమందికి ఏంటంటే హార్ట్ మనకు హార్ట్ చుట్టూ నీరు చేరుతుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. అదొకటి ఈసీజీ ఒకటి బేసిక్ టెస్ట్ ఒకటి చేయించుకోండి. ఈసీజీ నాట్ 100, ఇప్పుడు ఈసీజీ ఈరోజు ఇప్పుడు 1 అవర్లో నార్మల్ ఉండి రేపు వన్ అవర్లో ఇమీడియట్గా చేంజెస్ రావచ్చు. ఈ బేసిక్ టెస్ట్ ఇవి చేయించుకుంటే సరిపోతుంది. నవడేస్ ఇంకొకటి ఏంటంటే మనకు కిడ్నీ వ్యాధులు కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి. ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ వస్తుంది, వాళ్ళకు కూడా క్రియాటిన్ అనేది ఇంపార్టెంట్. బేసిక్ షుగరు, కొలెస్ట్రాల్, క్రియాటిన్ అనేది కిడ్నీ ఫంక్షన్, ఈసీజీ, హీమోగ్లోబిన్, ఈ 5 టెస్ట్ బేసిక్ టెస్టులు మనకి ఎక్కడైనా చాలా ఒక తక్కువలో తక్కువ అమౌంట్లలో 300-400 అన్నీ అయిపోతాయి సార్. ఇవి నవడేస్ ఏంటంటే ఈ టెస్ట్ కూడా చాలా కాస్ట్లు ఎక్కువైపోయినాయి, అఫోర్డబుల్టీ కూడా చాలా నాట్ ఈజీగా సార్ అందరికీ.
0: కానీ సార్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఒక చిన్న సమస్యకి వెళ్ళినా కూడా ఏ సిరీస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ రాస్తున్నారు. ఇది అంటే ఈజ్ ఇట్ మ్యాండేటరీ, అది కంపల్సరీ చేయాలని ఉంటుందా లేదంటే?
1: లేదు, 100% కాదు సార్. ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఎట్లా మీకు కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది మామూలు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్లో చూస్తే మీకు చాలా వరకు టెస్ట్లు అన్నీ చాలా ఫ్రీగా, అంటే ఇంకా చాలామందికి అవేర్నెస్ రాలేదు. ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్ దర్ ఇస్ అ గుడ్ వన్ వాట్ ద మన గవర్నమెంట్ చాలా చేస్తున్నారు. ఇప్పుడు మనకు నేషనల్ హెల్త్ స్కీమ్లలో కూడా ఆయుష్మాన్ భారత్ దానిలో కూడా ఉన్నాయి సార్. అవి మంచి ఫ్రీ అండ్ మంచి టెస్ట్లు బాగున్నాయి. మీరంటే కార్పొరేట్లో వెళ్ళగానే అది చాలామందికి మనకు ఇంకోటి ఏంటంటే ఈ మీడియా ఈ సోషల్

0: మీడియాలో కూడా ఒక ఒకటి చూసి ఒకటి వాళ్ళు వాళ్ళకు కన్ఫ్యూజన్ అవుతుంటారు, అది కూడా మంచిది కాదు. సో బేసిక్ టెస్ట్ అడగండి మీరు, మామూలుగా మీకు పేషెంట్కి అన్ని రైట్స్ ఉంటాయండి. సార్ ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఈ టెస్ట్ అవసరమా? చాలామంది భయపడతారు డాక్టర్తో ఎక్కువ మాట్లాడడానికి భయపడతారు. ఎప్పుడు అట్లా పేషెంట్ రైట్స్ అండి అవి. ఎనీథింగ్ మీరు ఏ రిపోర్ట్స్ కానీ మీకు కంపల్సరీ అన్ని హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా కొన్ని హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇవ్వరు, అదేందో పెద్ద వాళ్ళ ఓన్ సొంత సొమ్మైనట్టు చేస్తారు, అది తప్పు. పేషెంట్ రైట్స్ ఏంటంటే వాళ్ళకి అన్నీ ఇవ్వాలి, చెప్పాలి మొత్తం అవన్నీ, ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నారు, ఎందుకు ఇప్పుడు టాబ్లెట్ ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా రీజన్ ఉంటుంది చెప్పాలి, దాని సైడ్ ఎఫెక్ట్ చెప్పాలి, ఈ టెస్ట్ దేనికి చేస్తున్నారు, అది అవసరమా, అవన్నీ పేషెంట్స్ మెయిన్గా రైట్స్ వాళ్ళు అడగాలి మెయిన్. చాలామంది అడగడానికి జంకుతారు.
1: కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ హాస్పిటల్స్, హాస్పిటల్ విధానం కానీ, అసలు డాక్టర్ని వెళ్ళి ఆ వెయిటింగ్ పీరియడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఆయన వెళ్ళి అసలు డాక్టర్ని చూస్తే ఒక దేవుణ్ణి కలిసినంత పని కూడా అవుతుంది కొన్ని హాస్పిటల్స్,
0: 100%
1: అన్ని హాస్పిటల్స్ కాదు.
0: 100%
1: ఆ డాక్టర్ని కలిసిన తర్వాత ఆయన ఏం చెప్తారు, 2 నిమిషాలే ఉంచుతారు లోపల.
0: అదే మనకు క్లినికల్ ఎక్కువ ఇప్పుడు ఇంతకుముందు సార్, ఒకప్పుడు మీరు అన్నట్టు చేయి బట్టి నాడి బట్టి వైద్యం చేసేది, క్లినికల్ డయాగ్నోసిస్ చాలా తక్కువైపోయింది ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మనకు కాలేజీలు కూడా ఎక్కువైపోయినవి, టీచింగ్లో కూడా మెడికల్గా చాలా వరకు ప్రైవేట్ కాలేజీలలో కూడా పేషెంట్స్ వాళ్ళకు కొద్దిగా తక్కువగా ఉంటారు. ఒక పేషెంట్ ఒక 10-20 స్టూడెంట్స్ ఎగ్జామిన్ చేయడంలో వాళ్ళకు నేర్చుకునేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. క్లినికల్ ఎగ్జామినేషన్ కనుక బాగా నేర్చుకొని మనము ఫస్ట్ పేషెంట్ రాగానే ఒక హిస్టరీ ఓపిక్గా 10 నిమిషాలలో ఒక పేషెంట్ హిస్టరీ తీసుకొని ఎగ్జామిన్ చేసి మొత్తం స్టార్టింగ్ పల్స్ బీపీ ఎగ్జామినేషను ఆస్కల్టేషన్ అంటాం స్టెథోస్కోప్తో మనం దానిలో మర్మర్ ఉందా ఏముంది దానిలోనే 90% తెలుస్తుంది. కానీ ఈ క్లినికల్ నాలెడ్జ్ తగ్గిపోవడం వల్ల ఇన్వెస్టిగేటివ్ డయాగ్నోసిస్ బాగా అయిపోయింది సార్, దానివల్ల ఇప్పుడు పేషెంట్స్ కూడా నమ్మడం కూడా అంత ఈజీగా లేరు. అందుకని ప్రతి డాక్టర్ దగ్గరికి ఒక దగ్గర పోయిన వాళ్ళను మనం వాళ్ళను పేషెంట్ నమ్మడం లేదు, ఎందుకంటే ఇలా అవసరమా టెస్ట్ అవసరమా. ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ టెస్ట్లు ఇంకోటి మనకు ఈ సోషల్ మీడియా వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్కు ఆల్రెడీ పంపిస్తారు, నేను ఇక్కడ పోయాను రా ఇవాళ ఈ టెస్ట్లు వచ్చినవి ఇది అవసరమా అని.
1: నేను అక్కడికి వెళ్ళాను ఆయన చెప్పలేదే
0: అంటే అతను ఇంకొకటి అడ్వైజ్ చేస్తారు, ఇంకొక డాక్టర్ మా డాక్టర్ తెలిసిన డాక్టర్ అక్కడికి వెళ్ళండి అంటే అది మీరు అన్నట్టు 100%. ఇప్పుడు నేను కూడా నేను మనకు ఒపీనియన్ నాకు కూడా ఇప్పుడు నేను వేరే డాక్టర్ని నేనే డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే నేను కూడా ఇంకో డాక్టర్ ఎవరు అనేది ఆలోచించాలి కదా. సో అలానే ఇప్పుడు చాలా సెకండ్ ఒపీనియన్స్ చాలా అయినవి, ఎందుకంటే ఇది అవసరమా, టెస్ట్ అవసరమా, ఈ ట్రీట్మెంట్ అవసరమా అనేది పేషెంట్లకు కూడా ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చేసరికి.
1: ఈ సోషల్ మీడియా వల్ల కన్ఫ్యూజన్ తగ్గించుకోవడానికి మీరు ఏం చెప్తారు సార్?
0: ఫస్ట్ సోషల్ మీడియా అనేది ఎక్కువగా ఆధారపడకండి. ఇప్పుడు మనకు ఫస్ట్ మనకు క్లినికల్గా మీరు ఒక డాక్టర్ మంచిగా మీరు రెండు ఒపీనియన్ తీసుకోండి, ఒపీనియన్లో తప్పు లేదు, రెండు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఒపీనియన్ తీసుకోండి. ఎప్పుడు అవి ఎలెక్టివ్ ప్రొసీజర్స్కి, ఎలెక్టివ్ ప్రొసీజర్ అంటే ఆ పేషెంట్కు ఇప్పుడు ప్రాబ్లం ఉంది కానీ సిమ్టమ్స్ ఏం లేవు. ఇప్పుడు మీరు అన్నట్టు కార్డియాక్ ప్రాబ్లం ఉంది, ఆయన వచ్చారు ఈసీజీలో చేంజ్ చేస్తున్నవి, సిమ్టమ్స్ ఏమీ లేవు,
1: వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు.
0: ఆ టైంలో మీరు 2-3 ఒపీనియన్ తీసుకోండి, దానిలో మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మనకు యాంజియోగ్రామ్ టెస్ట్ అంటారు, సిటీ కాల్షియం స్కోర్ వచ్చింది, సిటీ యాంజియోగ్రామ్ వచ్చింది, అవన్నీ ఉన్నవి, వాటికి ఎలెక్టివ్ ప్రొసెస్ ఇవి ఎమర్జెన్సీ అవసరం లేదు. అది ఆ క్లినికల్గా వాళ్ళు బాగా నేర్చుకొని అది అవసరమా లేదా అని చెప్తారు. సో అంత నమ్మకంతో వచ్చినప్పుడు మనం కూడా ఆ నమ్మకాన్ని వాళ్ళని వమ్ము చేయకూడదు, చేయకుండా కరెక్ట్గా అడ్వైజ్ ఇచ్చినాం అనుకోండి అదే పేషెంట్ ఇంకొక పేషెంట్ పట్టుకొని వస్తాడు.
1: అసలు మనం డాక్టర్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక 2 నిమిషాలు మనతో ఆప్యాయంగా డాక్టర్ మాట్లాడితే సగం జబ్బు తగ్గిపోతుంది.
0: 100% సార్ మీరు అనేది, ఎందుకంటే మనము తొందరపడకుండా ఫాస్ట్గా వాళ్ళు ఏదో తొందర ఫాస్ట్గా ఎవరికి వాళ్ళకు ఇప్పుడు హెల్త్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ సార్. హెల్త్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మనకు డాక్టర్కి అది చిన్నది కావచ్చు కానీ పేషెంట్కి అది పెద్దది, ఆ యొక్క చిన్న రిపోర్టు అది అబ్నార్మల్ వాళ్ళకు ప్యానిక్ అవుతుంటారు. కూర్చోబెట్టి మాట్లాడి మంచిగా కౌన్సిలింగ్ చేసేస్తే సగం జబ్బు 100% పోతుంది. ఈ టెస్టులు కూడా అన్నీ అవసరం లేదు.
1: అలాగే ఒక కామన్ మ్యాన్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అప్పు చేయాల్సిందే సార్ ఇప్పుడున్న పరిస్థితులు.
0: 100% సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మనకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పెట్టారు కానీ అవి అన్ని హాస్పిటల్లో తీసుకుంటలేరు కదా, అన్ని హాస్పిటల్లో తీసుకో. ఇప్పుడు వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒకప్పుడు 30 ఇయర్స్ క్రితము ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం, అప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లేవు కదా, ఆ డాక్టర్లే అప్పుడు ఒకప్పుడు వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు కదా. అప్పుడు మనకు ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళాలంటే అదొక అంటే గవర్నమెంట్లో మంచిగా చూస్తారో లేదో అనేది ఆ యొక్క
1: ఒక టబు అయిపోయింది.
0: సో ఇప్పుడు మంచి మనకు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు బాగా చేస్తుంది. ఇప్పుడు మీరు టిమ్స్ వస్తున్నవి మనకు హాస్పిటల్లో, అటువంటి చాటలలో చాలా వాటిలో మనకు యాక్చువల్గా చెప్పాలంటే గవర్నమెంటు హాస్పిటల్లో చాలా బాగుంటారు

0: మంచి వైద్య వృత్తి బాగా నేర్చుకున్నాను. ఎందుకంటే మీకు క్లినికల్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నేర్చుకుంటారు, ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, బాగుంటుంది. అది ప్రజలకు ఏంటంటే కొంత అపోహ అది పోదు అట్లా తప్పది అనుకోవడం. సో ఆల్వేస్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఇన్వెస్టిగేషన్లు ఉన్నవి, మొత్తం టోటల్గా ఫ్రీ అవుతుంది. అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని ట్రీట్మెంట్ ప్రతి ఒక్కటి, ఈవెన్ ఇంజెక్షన్స్ కూడా చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని లభిస్తున్నాయండి. ఇప్పుడు మనకు ఎనీ హాస్పిటల్లో ఇప్పుడు ఉస్మానియా కానీ గాంధీ కానీ ఎక్కడైనా చూడండి, కాకతీయలో కూడా ఇప్పుడు కార్డియాలజీ డిపార్ట్మెంట్ కానీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ అన్నీ మంచిగా డెవలప్ అయినవి.
1: అయితే మనం మళ్ళీ గుండెకి సంబంధించి మాట్లాడుకుంటే, గుండె ఆరోగ్యకరంగా ఉండాలంటే ఫుడ్స్ ఎలాంటివి తీసుకో?
0: ఫుడ్స్ ఫస్ట్ కొన్ని ఫుడ్స్తో ఇప్పుడు మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది సార్. కొలెస్ట్రాల్లో మెయిన్ ట్రైగ్లిసరైడ్స్ అంటాము. ట్రైగ్లిసరైడ్స్ పెరగడానికి కొద్దిగా రెడ్ మీట్ ఇంపార్టెంట్, ప్రాన్స్ ఒకటి, మనం వైట్ రైస్ చాలామంది మనం వైట్ రైస్ తింటాం, దానిలో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. స్వీట్స్ ఒకటి మెయిన్గా కొద్ది తగ్గించాలి, ఏదైనా మోతాదులో తినాలి. ఇంకోటి తిన్నది మంచిగా డైజెషన్ అయితే

0: అంటాము. ట్రైగ్లేర్స్ పెరగడానికి కొద్దిగా రెడ్ మీట్ ఇంపార్టెంట్, ప్రాన్స్ ఒకటి, మనం వైట్ రైస్ చాలామంది మనం వైట్ రైస్ తింటాం, దానిలో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. స్వీట్స్ ఒకటి మెయిన్గా కొద్ది తగ్గించాలి, ఏదైనా మోతాదులో తినాలి. ఇంకోటి తిన్నది మంచిగా డైజెషన్ అవుతే ప్రాబ్లం, డిసీజ్ తక్కువ ఉంటుంది సార్.
1: ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అదే కదా సార్, మనం ఆఫీసులో కూర్చొని వర్క్ చేస్తాం, భోజనం చేస్తాం, మళ్ళీ కూర్చొని వర్క్ చేయాల్సిన పరిస్థితే ఉంటుంది.
0: ఉంటుంది అంటే మనకు డైజెషన్ బాగుంది రోజు, అంటే మీరు అన్నట్టు ఇష్టం ఉన్నది ఎక్కువ తినకుండా మోతాదులో తినండి, అది తింటే ఏ డైజెషన్ ప్రాబ్లం ఏమి లేకుండా మాత్రం డిసీజ్ చాలా తక్కువ ఉంటుంది సార్.
1: తిన్న తర్వాత కాస్త అయినా కష్టం చేయాలి,
0: కష్టం చేయాలి అంటే మనకు తిన్న తర్వాత మెయిన్గా ఈ హార్ట్ పేషెంట్లు నడవకూడదు సార్. చాలామంది మీరు తిన్న తర్వాత నడిస్తే మంచిది, కానీ ఒక గ్యాప్ ఇవ్వాలి, ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్. బట్ హార్ట్ పేషెంట్లు ఏమన్నా హార్ట్ వాల్వ్ ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ, హార్ట్ బైపాస్ అయిన వాళ్ళు కానీ, హార్ట్ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు తిన్న తర్వాత ఎప్పుడు నడవకూడదు, రెస్ట్ తీసుకోవాలి సార్. మ్యాక్సిమం మీరు ఎప్పుడు కూడా నా వ్యాయామం చేసేది కానీ నడిచేది కానీ తినకముందే, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కూడా తినకముందే చేస్తే చాలా మంచిది.
1: ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ క్లినికల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు సార్, అది ఇదివరకటి రోజుల్లో ఎక్కువ ఎందుకు ఉండేది, ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు, అది ఎక్కువగా ఉండాలంటే మీరేమి సలహా ఇస్తారు?
0: క్లినికల్ ఎక్స్పీరియన్స్ పేషెంట్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలి ఫస్ట్. మనకు మేము అప్పుడు ఆ టైంలలో చదువుకున్నప్పుడు మేము ఏ ఈవినింగ్ టైం అయినా నైట్ టైం అయినా పోయి హాస్పిటల్లో పేషెంట్ రాగానే వాళ్ళ ఎగ్జామినేషను సీనియర్స్ను మంచిగా అడిగి నేర్చుకోవడము, వాళ్ళతో క్లాసెస్ చెప్పించుకోవడము. ఆ కేస్ పేషెంట్ మనకు చదివింది మనకు ఎప్పుడు గుర్తుండదు సార్. మెడికల్గా మీరు ఎంతమంది పేషెంట్ చూస్తే, ఎంతమంది క్లినికల్గా మీరు పేషెంట్ చూసి నేర్చుకున్నది అదే గుర్తుంటుంది లైఫ్లో. నెక్స్ట్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చేది కూడా ఈ పేషెంట్ సింప్టమ్స్ ఎలా ఉన్నాయి. దానివల్ల నువ్వు క్లినికల్గా నేర్చుకుంటే ఇన్వెస్టిగేషన్లు మీరు తక్కువ రాస్తారు. క్లినికల్గా నేర్చుకుంటే మీరు ఇన్వెస్టిగేషన్స్ తక్కువ రాస్తారు, పేషెంట్స్ కూడా బర్డెన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ క్లినికల్గా నేర్చుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు ఇన్వెస్టిగేషన్ మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, అది పేషెంట్కి కూడా బర్డెన్ అవుతుంది, అది ఎవరికైనా మంచిది కాదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్తో ట్రీట్మెంట్ అనేది అది కొంతవరకే, కొన్ని డిసీజ్ వరకే సబబ్.
1: నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇస్ ద స్కేల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: ఎస్, 100% సార్. మీరు ఏదైనా చూడండి, మీరు ఎంతమంది పేషెంట్ చూస్తే అన్ని డిసీజులు నీకు గుర్తుంటుంది, ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది.
1: ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ బాగుంటున్నాయి, అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి అన్నా కూడా మనము ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వైపే మొగ్గు చూపుతాము, దట్ ఈస్ ద ట్రెండ్ నౌ.
0: అంటే అది అవేర్నెస్ ఇంకా రావాలి సార్. అవేర్నెస్ వస్తే ఆటోమేటిక్గా మనం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే బర్డెన్ చాలా వరకు, ఇంకోటి ఏంటంటే సార్, ఇన్సూరెన్స్ చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ లేవు చాలామందికి. ఇన్సూరెన్స్ ఒక్కటి పేషెంట్ అవేర్నెస్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకు ప్రైవేట్ హాస్పిటల్ కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వస్తుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు చాలా డెవలప్ అయినాయి, చాలా బాగున్నాయి సార్. ప్రతి ఇన్వెస్టిగేషన్స్ మీరు నాట్ ఓన్లీ పెట్ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ ఉంది, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీలు, బైపాస్, ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు చాలా వరకు మన ఉస్మానియాలో నిమ్స్లో ఎలాగో అవుతుంటుంది. నిమ్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ తెలంగాణ అండి. ఇంకా ఇప్పుడు ఈ టిమ్స్ వచ్చాక ఇంకా బాగుంటుంది 100%. 3 టిమ్స్ వస్తున్నాయి కదా తెలంగాణ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్, అవి వస్తే మాత్రం పేషెంట్స్కి రియల్లీ అందుబాటులో ఉండడం అనేది సౌకర్యాలు అందినట్టు పేషెంట్కు.
1: హోపింగ్ ఫర్ హెల్దీ ఫ్యూచర్.
0: ఎస్, 100% సార్. మనకు ఈరోజు ధనవంతుడు కోటీశ్వరుడు ఎవడంటే, ఏమీ బీపీ లేదు, షుగర్ లేదు, హార్ట్ ప్రాబ్లం లేదు, ఏమి లేనివాడే వాడే కోటీశ్వరుడు.
1: ఇంకోటి ఈ బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు.
0: ఉండొచ్చు, 100% సార్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు మీ ఎక్స్పీరియన్స్తో. జనరల్ హెల్త్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు నివృత్తి చేశారు, మాకు గుండె ధైర్యాన్ని ఇచ్చారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.

0: 0424520452 0402 24 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా శ్రీ ఆంజనేయం చిత్రం కోసం మల్లికార్జున అల్పిస్తున్న గీతాన్ని విందాం. శ్రీవెన్నెల రచన, మణిశర్మ సంగీత సారథ్యం.

0: మీరు ఇంతవరకు ఆరోగ్య జీవనం ఈనాటి కార్యక్రమంలో ఆరోగ్యవంతమైన జీవన విధానం క్రమ పద్ధతిలో వ్యాధి నిర్ధారణ ఎంసీ గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కె సందీప్. శ్రోతలు ఉదయతరంగిణి వింటున్నారు.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్ఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402

0: మాటైనా
1: పాటైనా ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మనోజనరంజని. కార్యక్రమంలో ఇప్పుడు జనతా గ్యారేజ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. రామజోగేశాస్త్రి రచనా.

ఇప్పుడు ఆపద్ బాంధవుడు చిత్రం కోసం డాక్టర్ సి నారాయణరెడ్డి రచనకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపిస్తున్న గీతం విందాం.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సెమ్మంగూడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గాత్రాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, చర్చల దిశను మళ్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ, చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్దంగా ఉందని, ప్రతి అంశంపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్దంగా ఉన్నారని చెప్పారు. యోగా, ప్రకృతి వైద్యం ఆధునిక చికిత్సలకు సహాయకారిగా నిలవాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ సలహా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఆరోగ్యం, మందులు లేని సమగ్ర విధానాలు అందించడంలో భారత్కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి, వికసిత్ భారత్ ఎట్ 2047, జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహించనున్నారు. లోక్సభలో ఎంపీ గోడం నగేష్ తెలంగాణలో నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానమిచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం 16 నవోదయ విద్యాలయాలు, 37 కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని, గత ఏడాది అక్టోబర్లో రాష్ట్రానికి మరో 4 కొత్త కేవీలను కేంద్రం మంజూరు చేసిందని మంత్రి తెలియజేశారు. ఎంపీ బలరాం నాయక్ కొత్త ఐఐటీల మౌలిక వసతుల విస్తరణపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత్ మజుందార్ సమాధానమిచ్చారు. ఐఐటీ తిరుపతితో సహా 5 కొత్త ఐఐటీల మౌలిక వసతుల విస్తరణ కోసం కేంద్రం 11,828.79 కోట్ల రూపాయలు కేటాయించిందని, విద్యా సంస్థల్లో నైపుణ్యధారిత విద్యను ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ లక్ష్యాలు మెరుగుపరచడం కోసం అకాడమిక్ ప్యానెల్ తనిఖీ బృందాలను 3 విడతల్లో 2 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, సమగ్ర శిక్ష రాష్ట ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలియజేశారు. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది సరైన సమయంలో సరైన ధరకు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీగీతాలు కార్యక్రమంలో ముందుగా కృష్ణకాంత్ రచనకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా సింధూరి విశాల్ ఆలపిస్తున్న గీతం చిత్రం పడిపడి లేచింది మనసు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: కార్యక్రమంలో ఇప్పుడు భువనచంద్ర రచనకు రాజకోటి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం పెద్దరికం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: కార్యక్రమంలో ఇప్పుడు గ్రీకు వీరుడు చిత్రం కోసం సాహితీ రచనకు తమన్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపిస్తున్న గీతం విందాం.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్

0: ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా జిల్లా స్థాయిలో డిఐసీ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిన్నరాయుడు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, SJ జానకి ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

0: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045204 2324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమణి రచనకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించగా శ్రేయా ఘోషాల్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం తొలి ప్రేమ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: కార్యక్రమంలో ఇప్పుడు నా పేరు శివ చిత్రం కోసం కార్తీక్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. సాహితీ రచన యుఎన్ శంకర్ రాజా, సంగీత సారథ్యం.

కార్యక్రమంలో ఇప్పుడు కృష్ణకాంత్ రచనకు అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం అందించగా అనుదీప్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం తిరు

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కోర్ట్ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, సమీరా భారత్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మనోజనరంజని.
1: శ్రోతలు సినీ గీతాలు విన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రసిద్ధ బ్యాటరీ సాంకేతిక సంస్థ క్వాంటమ్ స్కేప్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ సీఈఓ డాక్టర్ శివరాంతో భేటీ అయ్యి రాష్ట్రంలో సాలిడ్ స్టేట్ బ్యాటరీల తయారీ పరిశోధనలపై చర్చించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. అక్టోబర్ 2026 నుండి దేశవ్యాప్తంగా అమలు చేయనున్న రిఫార్మ్ ఉత్సవ్ సంస్కరణల కార్యాచరణపై రాష్ట అధికారులకు దిశానిర్దేశం చేశారు. జేపీఎస్సీ జేఎస్ఎస్సీ పరీక్షల్లో అక్రమాలపై జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళన నిన్న 10 గంటల పాటు కొనసాగింది. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా నిన్న పోలీసులు జరిపిన లాఠీచార్జీకి నిరసనగా బీజేపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. పాతబస్తీలో సామూహిక మాతేశ్వరీ ఘటాల నిమజ్జనోత్సవ ఊరేగింపు నిన్న రాత్రి అంగరంగ వైభవంగా సాగింది. అంతకుముందు పలు ప్రధాన మహంకాళి ఆలయాల్లో పోతరాజుల స్వాగతాలు, భవిష్యవాణి రంగం కార్యక్రమాలు సంప్రదాయబద్దంగా జరిగాయి. ఈ ఊరేగింపును తిలగించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పర్యావరణ పరిరక్షణలో బాసర ఆర్జీయుకేటీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. నేషనల్ గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2026లో 91.1 స్కోరుతో గోల్డ్ రేటింగ్, దేశవ్యాప్తంగా 23వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ ఘనతతో అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ప్రతిష్టాత్మక 10వ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్కు ఆర్జీయుకేటీకి ఆహ్వానం లభించింది. లోక్సభలో ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సర్వశిక్ష సమగ్ర శిక్షపై అడిగినటువంటి ప్రశ్నలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిచ్చారు. సర్వశిక్ష సమగ్ర శిక్ష కింద తెలంగాణకు 2025-26లో 1,086.41 కోట్ల కేంద్ర వాటా విడుదల చేశామని, రాష్ట్రంలో 736 కేజీబీవీలు మంజూరయ్యాయని మంత్రి లిఖితపూర్వకంగా తెలిపారు. ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో మోడల్ కెరీర్ సెంటర్ల ఏర్పాటుపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానమిచ్చారు. తెలంగాణలో మోడల్ కెరీర్ సెంటర్ల ఏర్పాటుకు 396.57 లక్షల రూపాయలు, ఎక్స్చేంజీల అనుసంధానానికి 350 లక్షలు కేంద్రం విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఐర్లాండ్పై సాధించిన విజయంతో ఆఫ్ఘనిస్తాన్ 2027 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ నాటికి టాప్ 8లో నిలిచే జట్లకు ఈ అవకాశం దక్కుతుంది. ఈ గెలుపుతో ఆఫ్ఘన్ వన్డే ర్యాంకింగ్స్లో తన 8వ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా రాబోయే చందమామ చిత్రం కోసం వేటూరి రచనకు మణిశర్మ సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపిస్తున్న గీతాన్ని విందాం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్, హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి

బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వింటున్న పాట అబ్బాయితో అమ్మాయి చిత్రం కోసం హరిచరణ్ చిన్మయ ఆలపిస్తున్న గీతం.

విన్న ఆ పాట ఫిదా చిత్రం కోసం సింధూరి సినోరాజు ఆలపించిన గీతం, వనమాలి రచన. శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు జీన్ శ్రీనివాస్, గోపిక పూర్ణిమ ఆలపిస్తున్న గీతాన్ని విందాం, చిత్రం బొమ్మరిల్లు.

కార్యక్రమంలో ఇప్పుడు సీతారామం చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి సింధూరి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. శ్రీవెన్నెల రచన, విశాల్ చంద్రశేఖర్ సంగీత సారథ్యం.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సార్ చిత్రం కోసం శ్వేతామోహన్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. రామజోగ శాస్త్రి రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

కార్యక్రమంలో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ప్రాకృతి రెడ్డి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. శుద్ధాల అశోక్ తేజ రచన, ఎంఎం కిరవాణి సంగీత సారథ్యం.

0: ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

0: మన జనరంజని.
1: ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రసిద్ధ బ్యాటరీ సాంకేతిక సంస్థ క్వాంటమ్స్కేప్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ సీఈఓ డాక్టర్ శివరాంతో భేటీ అయ్యి రాష్ట్రంలో సాలిడ్ స్టేట్ బ్యాటరీల తయారీ పరిశోధనలపై చర్చించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. అక్టోబర్ 2026 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్న రిఫార్మ్ ఉత్సవ్ సంస్కరణల కార్యాచరణపై రాష్ట్ర అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యావరణ పరిరక్షణలో బాసర ఆర్జీయుకేటీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. నేషనల్ గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో 91.1 స్కోర్తో గోల్డ్ రేటింగ్, దేశవ్యాప్తంగా 23వ ర్యాంకు కైవసం చేసుకుంది. ఈ ఘనతతో అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ప్రతిష్టాత్మక 10వ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్కు ఆర్జీయుకేటీకి ఆహ్వానం లభించింది. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అన్నదాతల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది సరైన సమయంలో సరైన ధరకు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ లక్ష్యాలను మెరుగుపరిచేందుకు అకాడమిక్ ప్యానెల్ తనిఖీ బృందాలకు 3 విడతల్లో 2 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో బి చంద్రశేఖర్ గారిచే వైలిన్ వాద్యం కరహర ప్రియరాగం మిశ్రచాపుతాళం త్యాగరాజస్వామి కృతి పక్కాల నిలబడి

0: ఇంతవరకు వి చంద్రశేఖర్ గారి వయలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి సినీ గీతాలు విందాం. ముందుగా బాలు చిత్రం కోసం హరిహరన్, శ్రేయా ఘోషల్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

విన్న పాట మంచి రోజులు వచ్చాయి. చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ ఆలపించిన కృష్ణకాంత్ గీతం. సంగీతం అనూప్ రొబిన్స్. సినీ గీతాలు విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి సుగం సంగీత్ ఈనాటి కార్యక్రమంలో శ్రీ అతీక్ హుసేన్ ఖాన్ గారిచే ఖవాలీ.

ఇంతవరకు శ్రీ అతీక్ హుసేన్ ఖాన్ అండ్ బృందం వారిచే ఖవాలి విన్నారు. ఈనాటి సుగమ సంగీత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన పోలీసు చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థులకు సంబంధించిన అంశంపై సమాధానమిచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్దంగా ఉన్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్ననే స్పష్టం చేశారని బిర్లా గుర్తు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని

0: కు సంబంధించిన అంశంపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్ననే స్పష్టం చేశారని బిర్లా గుర్తు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించే అత్యంత కీలకమైన సమయం క్వశ్చన్ అవర్ అని స్పీకర్ తెలిపారు. సభలోకి ప్లకార్డులు, బ్యానర్లు తీసుకురావడం పార్లమెంటరీ మర్యాదలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
1: సదన్ మే చర్చాఓ ప్రశ్నకాలో ఔర్ మహత్వపూర్ణ విధేయకో పర్ చర్చా హోనా చాహియే. యే విధేయక్ దేశ్ ఔర్ రాష్ట్ర్ కే సాథ్ బహుత్ బడే పరివర్తన్ లానే కే విధేయక్ హోతే హై. ఇస్ పే అచ్చీ చర్చా సంవాద్ హోనా చాహియే. లేకిన్ కల్ బీఎస్సీ కీ మీటింగ్ మే భీ ఆగ్రహ కియా, ఆజ్ ఫిర్ ఆగ్రహ కర్ రహా హూం కి జిస్ విషయ పర్ ఆప్ ఛాత్రో కే విషయ పర్ మాంగ్ కర్ రహే థే, సర్కార్ సంసదీయ కార్య మంత్రి నే కల్ బీఎస్సీ కీ బైఠక్ మే స్పష్ట రూప్ సే కహా కి గృహ మంత్రి ఇస్ బాత్ పర్ జవాబ్ దేనే కో తయ్యార్.
0: సభలో నిరంతరం అంతరాయాలు కలుగుతూ ఉండడంపై స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభను కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభ ముందుంచారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రవాణా, పర్యాటకం, సంస్కృతి, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నివేదికలను కూడా సభకు సమర్పించారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. అయితే బీజేడీకి చెందిన డాక్టర్ సంతృప్త మిశ్రా మాత్రమే ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని లేవనెత్తారు. అయితే ప్రతిపక్షాల గందరగోళం మధ్య చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. జార్ఖండ్లో నిన్న విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ మార్చిలో పాల్గొన్న సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో విద్యార్థి నిరసన నాయకుడు దేవేంద్రనాథ్ మహతోను ఆసుపత్రిలో చేర్చారు. రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. రాష్ట్రంలో నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ మహతో 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ సమీపంలో జరిగిన పోలీసు లాఠీఛార్జీలో తాను గాయపడినట్టు ఆయన ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని నిరసిస్తూ జార్ఖండ్లో బీజేపీ ఈరోజు బంద్కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు బంద్ అమల్లో ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య సాహు తెలిపారు. అయితే అన్ని అత్యవసర సేవలను ఈ బంద్ నుండి మినహాయించినట్టు ఆయన చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెడతారు. కేరళ రాష్ట్ర పేరును మార్చాలని కోరుతూ ఉద్దేశించిన బిల్లును పరిశీలించడానికి అమిత్ షా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అలాగే 1962 నాటి జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ చట్టాన్ని మరింత సవరించడానికి ఉద్దేశించిన జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను కూడా ఆయన సభలో ప్రవేశపెడతారు. మరోవైపు రాజ్యసభలో ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు 2026 పరిశీలన ఆమోదం కోసం కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని బొగోటాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో చోకో ప్రాంతంలోని శాన్జోస్ డెల్ ఫార్మార్ సమీపంలో భూప్రకంపన కేంద్రం ఉంది. ఈ భూకంపం వల్ల వందలాది భవనాలు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వారి కోసం రెస్క్యూ బృందాలు, స్థానిక ప్రజలు శిథిలాల మధ్య గాలిస్తున్నారు. సహాయక పునరావాస చర్యల కోసం నిధులను వేగవంతం చేయాలని కొలంబియా అధ్యక్షులు అబెల్లార్డో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా

0: సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. పెరీరా, కిబ్డోకాలి, మానిజాలెస్ వంటి నగరాల్లో ఈ భూకంపం వల్ల భారీ నష్టం వాటిల్లింది. గత దశాబ్ద కాలంలో కొలంబియాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా దీనిని అధికారులు అభివర్ణించారు. న్యూఢిల్లీలోని పార్లమెంటు భవన ప్రాంగణంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారపు సమావేశం మంగళ్ మిలన్ ఈరోజు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, ఇతర ఎన్డీఏ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వీసా కలిగి ఉన్న విదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి వీలుగా ప్రభుత్వం మరో 11 అంతర్జాతీయ ఓడరేవులు, ప్రవేశ మార్గాలను గుర్తించింది. ఇందులో 9 ల్యాండ్ పోర్టులు, 2 విమానాశ్రయాలు ఉన్నట్టు హోంశాఖ తెలిపింది. భోపాల్, తిరుపతి విమానాశ్రయాలు, అలాగే అట్టారి, అగర్తల ల్యాండ్ పోర్టులు ఇందులో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. మరోవైపు ఈ నెల 16వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, బీహార్లలో ఉరుమురు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లలో కూడా రాబోయే 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ నిధులను మంత్రి విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన, ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 132 పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: पहाड़ा पहाड़ा, मैंने सिखाता पहाड़ा।
1: माँ देखो भैया मुझे पहाड़ा नहीं सिखा रहा।
0: मैं खेलने नहीं जाऊँ, जैसे ही मैं खेलने जाऊँगा वैसे ही पहाड़े की रट लगा देगी। मैं तो जा रहा हूँ।
1: मैं फेल हो जाऊंगी, सब हंसेंगे।
0: ये तेरा रोज रोज का नाटक। अच्छा बाबा मैं खेलने नहीं जाता। छह एकम छह,
1: छह एकम छह,
0: छह दुनी बारह,
1: छह दुनी बारह।
2: राहुल खेले नहीं आ रहे?
0: अरे यार तुम लोग जाओ, मैं नहीं आ सकता। छह ती अठारह,
1: छह ती अठारह,
0: छह चौक।
3: क्या ये आदर्श स्थिति है? क्या आप इसे यूं ही चलने देंगे? क्या आप बच्चों को दूसरे के हितों से अपने हितों को जोड़ना नहीं सिखाएंगे?
4: अरे मीना तू रो क्यों रही है? और राहुल तू खेलने नहीं गया?
0: माँ मीना कहती है मुझे पहाड़ा सिखा।
4: तो क्या इसलिए तू खेलेगा नहीं?
0: मैं क्या करूं, क्या मीना को पहाड़ा ना सिखाऊं?
4: पहाड़ा तो जरूर सिखाओ, पर तुम्हारा खेलना भी तो जरूरी है।
0: ये कैसे होगा, मैं खेलूं भी पहाड़ा भी सिखाऊं?
4: ये तो तुम दोनों जानो, लेकिन रोना धोना झगड़ा नहीं।
3: वाह क्या बात है, लेकिन क्या बच्चे हल निकाल पाएंगे?
1: जब भी मैं पहाड़ा सिखाने को कहती हूँ तुम खेलने चले जाते हो।
0: तू पहाड़े की बात ही तब करती है। अच्छा अब रो मत। अच्छा बता तू किसी और समय पहाड़ा याद नहीं कर सकती? तेरा मन शाम को खेलने को नहीं करता?
1: करता है पर पहाड़ा।
0: तो ये नहीं हो सकता कि हम दोनों ही शाम को खेल लें?
1: फिर पहाड़ा कब?
0: देख मैं रात को देर तक पढ़ता हूँ, तू जल्दी सो जाती है, तो तू जल्दी उठा भी कर, सुबह एक दो घंटे मुझसे पढ़ लिया कर।
1: तब तू कहेगा कि मैं सो रहा हूँ।
0: नहीं कहूँगा ना, मैं भी सुबह जल्दी उठा करूँगा और तुझे पहाड़ा सिखाऊंगा।
1: पक्का?
0: पक्का।
1: फिर गुस्सा तो नहीं करेगा?
0: क्यों करूँगा, तू तो मेरी छोटी बहन है।
1: हाँ सच, तो फिर मैं खेलने जाऊँ?
0: चप्पल तो पहन लो, मैं भी आ रहा हूँ।
3: कमाल है भाई, ठीक ही है, दूसरे की जरूरत को समझे बिना अपनी जरूरतें पूरी करना कहां तक ठीक है? क्या उमा देवी की तरह आप अपने बच्चों को अवसर देते हैं कि वे?
5: ఈనాటి ఎన్సీఈ ఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10, ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇతరగా ఉషారమణి. హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నెలకు సగటున 5,250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న సినిమా ట్రైలర్ పుస్తకం పోస్టర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో ఆవిష్కరించారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు 13వ తేదీ నుంచి ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తుంది. హైదరాబాద్ పరిధిలో పేదలకు నామమాత్రపు ధరలకే నిర్మించే ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ పథకం దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. వరుస సెలవుల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ గడువును 15 తేదీ వరకు పెంచుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. నిన్నటి సాయంత్రానికి మీ సేవ ఆన్లైన్ ద్వారా మొత్తం 46,121 దరఖాస్తులు అందాయన్నారు. ఎటువంటి జాప్యం లేకుండా పారదర్శకంగా ఈ నెలాఖరు నాటికి అర్హులకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమం కోసం నెలకు సగటున 5,250 కోట్ల రూపాయలు

ఫైల్ను వివిధ రూపాల్లో ఖర్చు చేస్తుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నిన్న సాయంత్రం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి రైతు మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వం హయాంలో రైతుల కోసం నెలకు సగటున 2,500 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి రైతు పక్షపాతిగా నిలిచిందని గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిధులు వెచ్చిస్తోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు గోదాముల సామర్థ్యాన్ని ప్రభుత్వం ఇప్పటికే రెట్టింపు చేస్తుందని మంత్రి చెప్పారు. అలాగే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి ద్వారా సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని, దీనికి రైతులందరూ సహకరించాలని కోరారు. నవభారత యువభేరి చారిత్రక ఘట్టాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. బీజేపీ జాతీయ ప్రచార కమిటీ చైర్మన్గా నియమితులైన తర్వాత నరేంద్ర మోదీ 2013 ఆగస్టు 11 తేదీన హైదరాబాద్ రైల్వే స్టేడియంలో నవభారత యువభేరి ద్వారా ఎన్నికల శంఖారావం పూరించి 13 ఏళ్లు పూర్తయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డెలిగేషన్ ఫీజు చెల్లించి లక్షలాది మంది తరలివచ్చిన ఆనాటి సభ దేశ రాజకీయాల్లో సరికొత్త శకానికి బీజం వేసిందని గుర్తు చేశారు. ఆ తొలి అడుగుతోనే దేశంలో బీజేపీ విజయ ప్రస్థానం ప్రారంభమై నేడు వికసిత్ భారత్ దిశగా దూసుకుపోతుందని ఆయన సామాజిక మాధ్యమాల్లో సందేశంలో పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న రిఫార్మ్ ఉత్సవ్ కార్యాచరణపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ సివి సోమనాథన్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల సూచనలను ఆచరణాత్మక సంస్కరణలుగా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సన్నాహక, ఉత్సవ్, తదుపరి అనే 3 దశల్లో జరుగుతుంది. దీని పర్యవేక్షణకు రాష్ట్రాల్లో కమిటీలు, నోడల్ అధికారులు, ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిఫార్మ్ ఉత్సవ్ ప్రజాకేంద్రిత పాలనను బలపెత్తించడమే లక్ష్యమని డాక్టర్ టీవీ సోమనాథన్ చెప్పారు. అభివృద్ధి దశల వారి ప్రక్రియ అని ప్రభుత్వమే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం గొల్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. గ్రామాల్లో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచి సమాజంలో కలిసిపోవాలని డీజీపీ సివి ఆనంద్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరు కర్రెగుట్టలను సందర్శించిన డీజీపీ పామునూరు బేస్ క్యాంప్ చెలిమల, డోలి, తడపాల మీదుగా వేసిన 28 కిలోమీటర్లకు రహదారిని పరిశీలించి అక్కడ శాంతి కపోతాలు ఎగరవేశారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో లొంగిపోయిన 23 మందికి 2 కోట్ల రూపాయల చెక్కులు అందించారు. ఈ సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి మావోయిస్ట్ పార్టీ అణచివేతలో భాగస్వామి అయ్యామన్నారు. సరెండర్ అయిన వారికి ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉపాధి, శిక్షణ, రుణాలు, ఆరోగ్య సమస్యలకు వైద్య సహాయం అందిస్తామని వెల్లడించారు. సాధారణ పౌరులుగా వారు జీవించాలన్నదే మా ప్రధాన ఉద్దేశమని అన్నారు. అలాగే మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన భార్య, అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్ట్ నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న సినిమా ట్రైలర్, పుస్తకం, పోస్టర్లను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. గోల్కొండ వేదికగా బహుజన రాజ్యం, సామాజిక సమానత్వం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటాలు భావితరాలకు చాటి చెప్పడంలో ఇలాంటి సినిమాలు, పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో నాగార్జునసాగర్ తీరంలో వరుణ యాగం నిర్వహించామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. యాగం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతాంగం సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, వానలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండి ప్రతి ఎకరానికి సాగునీరు అందాలనే ఉన్నత సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ యాగం నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి పుట్టుకతో గుండె జబ్బులతో

0: బాధపడుతున్న చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు అందించనుంది. లండన్ నిపుణుల బృందం సహకారంతో ఈ నెల 13వ తేదీ నుంచి ప్రత్యేక శస్త్రచికిత్సలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా పాత వైద్య నివేదికలతో సోమవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిమ్స్ సిటీ సర్జరీ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. పరీక్షల అనంతరం అత్యవసర పరిస్థితిని బట్టి ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు కార్యక్రమాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. శ్రావణ మాసం ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ నెల 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒకప్పుడు ఒకరిద్దరితో పొరుడు పోసుకున్న సదాశయ ఫౌండేషన్ అవయవదాన స్వచ్ఛంద సంస్థ నేడు 1000 మందికి జీవనదానం పొందేలాగా తన వంతు కృషి చేస్తోంది. 2002లో నేత్ర దేహదానం చేసిన కాళోజీ ఆదర్శంతో 2008 అక్టోబర్ 2వ తేదీన కరీంనగర్ జిల్లాలో సదాశయ అవయవదానం స్వచ్ఛంద సంస్థను కొంతమంది కలిసి ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2300 నేత్ర అవయవ శరీర దానాలపై ఆ సంస్థ ప్రతినిధులు అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ శరీర అవయవదానాలు చేసేలా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి చోడవరపు లింగమూర్తి ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్కు తెలియజేశారు.
1: ప్రతి ఒక్కరం మన మరణానంతరం మనకు ఎందుకు ఉపయోగపడనటువంటి శరీరంలో నుంచి ఈ కార్నియా అనే పొర ఇవ్వడం వల్ల ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. అలాగే అనుకోకుండా బ్రెయిన్ డెత్ జరిగినప్పుడు మనం ఆర్గాన్స్ ఇవ్వడం వల్ల 8 నుంచి 10 మందికి పునర్జన్మ ప్రసాదించినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము మానవత్వంతో ఆలోచించి ఆర్గాన్స్ వృధా పోకుండా చూడాలని మా యొక్క సంకల్పం.
0: రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ రేపు నల్గొండ జిల్లా పర్యటిస్తున్నందువల్ల అందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుష్రూమ్ నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ రేపు ఉదయం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్రీయ ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్షన్ డివిజన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. జిల్లాలో 455596 మంది ఓటర్లుండగా 407436 మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసిఫాబాద్ జిల్లాలోని మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పునరుద్ఘాటించారు. కాగజ్ నగర్ మండలం నజరూల్ నగర్లో మహిళా సంఘం భవనాన్ని వారు ప్రారంభోత్సవం చేశారు. రేపు ఒకే రోజు 3 అరుదైన ఖగోళ ఘట్టాలు ఆవిష్కృతం కానున్నట్లు జీపీ బిర్లా ఆస్ట్రానమీ ప్రతినిధి మృణాళిని తెలియజేశారు. రేపు తెల్లవారుజామున 6 గ్రహాలు ఒకే వరుసలోకి రావడం, భారత్లో కనిపించని సంపూర్ణ సూర్యగ్రహణం, రాత్రివేళ అద్భుతమైన ఉల్కాపాతం గరిష్ట స్థాయికి చేరడం రేపు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో క్యాన్సర్స్ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే వ్యాక్సిన్స్ గురించి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ గారితో పరిచయం వింటారు.
1: మన ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మన ఆరోగ్యం కార్యక్రమంలో క్యాన్సర్స్ రాకుండా ముందుగానే వ్యాక్సిన్స్ ఎప్పుడు ఎవరెవరు తీసుకోవచ్చు అనే విషయాలు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం.
2: నమస్తే అండి.

0: మనం కొన్ని రకాల డిసీజెస్ రాకుండా పుట్టినప్పటి నుంచే వ్యాక్సిన్లు తీసుకుంటాం. పిల్లలకే కాదు, కొన్ని రకాల వ్యాక్సిన్స్, పెద్దవారికి కూడా రకరకాల జబ్బులకు వ్యాక్సిన్స్ ఉంటున్నాయి. క్యాన్సర్స్ రాకుండా నివారించగలిగే వ్యాక్సిన్స్, వీటి గురించి తెలుసుకునే ముందు ఒకసారి మనం క్యాన్సర్స్ అంటే ఏంటి, ఇన్ని రకాల క్యాన్సర్లు రావడానికి కారణం ఏంటి, ఈ విషయాలు చెప్తారా మేడం?
1: తప్పకుండా అండి. క్యాన్సర్ అనేది ఏంటంటే అండి, మనకి మామూలుగా ప్రతి ఒక్క మనిషికి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క కణం మల్టిపుల్ టైమ్స్ డివైడ్ అవుతుందండి. అంటే మల్టిపుల్ చాలా ఎక్కువ సార్లు, కొన్ని లక్షల సార్లు అది మళ్ళీ చనిపోయి మళ్ళీ పుడుతుందన్నమాట. అలాంటి క్రమంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆ నార్మల్గా ఒక కణం నుంచి ఇంకో నార్మల్ కణం రావాల్సింది పోయి ఒక్కోసారి అది అబ్నార్మల్ కణంగా మారిపోయి వృద్ధి చెంది అది క్యాన్సర్ కణంగా మారే అవకాశం ఉంటుందండి. క్యాన్సర్ కణం యొక్క ముఖ్య లక్షణం అది అంతు లేకుండా దాంతటదే స్వతహాగా డివైడ్ అవుతూ ఒక పెద్ద ఉండలాగా తయారవటం, ఒక చోట నుంచి ఇంకొక చోట పాకటం, దీన్ని క్యాన్సర్ అంటామండి. దానికి రకరకాల రీజన్స్ ఉంటాయండి. స్వయంకృతాపరాధం అంటాం, అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మామూలుగా మన చేతుల్లో ఉండి మన వంతటా మనం చేసుకున్నది ఏంటంటే అండి, స్మోకింగ్, ఆల్కహాల్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అంటే ధూమపానం వల్ల కానీ లేకపోతే ఆల్కహాల్ ఇంటేక్ వల్ల కానీ లేకపోతే ఏమీ పని చేయకుండా ముందు పాతకాల అలవాట్లు కాకుండా ఇప్పుడు వింత వింతగా అంతే కూర్చోవటం, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండటం, ఒక పని నుంచి ఇంకొక చోటకి వెళ్ళకపోవటం, ఫుడ్ అలవాట్లు, విపరీతంగా ఆయిలీ ఫుడ్ తింటాం, వీటన్నిటి వల్ల రకరకాల అవయవాల్లో క్యాన్సర్స్ వస్తాయండి. మనం ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తే వాళ్ళు చెప్తారు, తంబాకు తినటం వల్ల మనకి ఇట్లాగా థ్రోట్ క్యాన్సర్ వచ్చిందని, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం. అంటే ముక్కు, తర్వాత నోరుకి సంబంధించింది, ఆహార నాళం సంబంధించిందంతా కూడా కంటిన్యూస్గా ఒక ఎక్స్పోజ్, టొబాకో కానీ ఆల్కహాల్ కానీ ఎక్స్పోజ్ అయితే పేగు కానీ లేకపోతే నోటికి సంబంధించిన అవయవాలు కానీ ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ కణాలు ఎఫెక్ట్ అయ్యి అది క్యాన్సర్ కణంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుందండి. ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ కంటిన్యూస్గా దేని వల్ల అవ్వచ్చు, కంటిన్యూస్గా ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మన ఆహారపు అలవాటు వల్ల అవ్వచ్చు, లేకపోతే స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల అవ్వచ్చు. ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో ఇన్ఫ్లమేషన్కి, దాని నుంచే క్యాన్సర్ వచ్చేస్తుందండి.
0: ఓకే మేడం, మరి ఇన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి కదా, మరి క్యాన్సర్స్ నివారించే అవకాశం ఉందంటారా?
1: తప్పకుండా అండి. ఇంట్రడక్షన్ చెప్పిన విధంగా క్యాన్సర్ నివారించడానికి రకరకాలండి. ఒక పద్ధతి వ్యాక్సిన్. వ్యాక్సిన్ అంటే యూజువలీ దేనికి ఇస్తామంటే ఒక క్రిములకి సంబంధించిన వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. నేను చెప్పిన ఇందాక వాడిన పదం ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూస్గా ఒకరికి ఆ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల చుట్టుపక్కలంతా ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే కంటిన్యూస్గా మన బాడీలో కొన్ని ఇమ్యూనిటీకి సంబంధించిన, రోగనిరోధక శక్తికి సంబంధించిన కొన్ని కణాలు కంటిన్యూస్గా ఒక చోట ఊడ్కొని కంటిన్యూస్గా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట కణాన్ని క్యాన్సర్ కణంగా మారటానికి. సో ఇన్ఫెక్షన్ని ఆపగలిగితే కొన్ని కొన్ని రకాల క్యాన్సర్స్ నివారించవచ్చండి. ముఖ్యంగా రెండు రకాల క్యాన్సర్స్ అండి. ఒకటి గర్భసంచి క్యాన్సర్. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చి ఉంటుంది, రీసెంట్గా బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు, గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ కేవలం ఒక వ్యాక్సిన్ ద్వారా మనం నివారించవచ్చు. ముఖ్యంగా మన దేశంలో ఇన్ఫెక్షన్ ప్రబలంగా ఉందండి. హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ ప్రబలంగా ఉంది. ఎప్పుడైతే ఆడపిల్లలు మెచ్యూర్ అవుతారో ఆ టైం నుంచి కొన్ని హైజీన్ అంటే శుభ్రం కొంచెం పాటించకపోవటం, ప్యాడ్స్ యాక్సెసిబుల్గా లేకపోవటం వల్ల చాలా ఫాస్ట్గా మనకి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక ఇన్ఫెక్షన్ వస్తుందండి. ఇప్పుడు రీసెంట్గా ఆడవాళ్ళకి సంబంధించిన హెల్త్లో ముఖ్యంగా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. ఆ వ్యాక్సిన్ అనేది హెచ్పివి వ్యాక్సిన్ 9 నుంచి 26 సంవత్సరాల లోపల ఆడవాళ్ళలో కంపల్సరీ తీసుకోవాలండి. 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు అయితే 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి తీసుకోవాలి, మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకోసారి తీసుకుంటే లైఫ్ టైం ప్రొటెక్షన్ అండి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్కి. ఇంకొకటి, ఒకవేళ 15 సంవత్సరాలు దాటిపోతే 15 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపల అయితే గర్భసంచికి సంబంధించిన వ్యాక్సిన్ అయితే 3 సార్లు తీసుకోవాల్సి వస్తుందండి. ఒకటి మొదటిసారి 0 అంటాం, తర్వాత 2వ సారి 1 నెలకు కానీ 2 నెలలకు కానీ తీసుకోవచ్చు, తర్వాత 6 నెలల తర్వాత తీసుకోవచ్చు అండి. ఇలా 3 సార్లు తీసుకుంటే మనకి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట గర్భసంచికి. దీనిలో 2 రకాల వేరియంట్స్ ఉంటాయండి, క్వాడ్రావలెంట్ అండ్ నవ్ వాలెంట్ అని ఉంటుంది అండి. గార్డాసెల్ 9 అనేది ఒక ఇంపోర్టెడ్ కంపెనీ, అది మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ తర్వాత కింద గర్భసంచి క్యాన్సర్కి ప్రొటెక్షన్ ఉంటుంది. సో అదైతే మనకి 45 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు, కానీ మనకి ఈజీగా యాక్సెసిబుల్గా, చాలా అందరికీ యాక్సెసిబుల్గా ఉండేది, చాలా కాస్ట్ ఎఫెక్ట్గా ఉన్నది క్వాడ్రీవలెంట్ వ్యాక్సిన్ అంటాం. అది ఇండియన్ కంపెనీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మనిషి వాళ్ళంతటా గవర్నమెంట్ వ్యాక్సిన్ కాబట్టి సొంతగా వెళ్ళి వేసుకోవాలన్నా సరే అది పెద్ద ఖర్చు అవ్వదండి, 2 నుంచి 3 వేలు అవుతుంది. మీ ఇంట్లో ఏ ఆడపిల్లన్నా సరే 9 నుంచి 15 సంవత్సరాల లోపల అయితే కేవలం 2 సార్లు టీకా తీసుకొని కేవలం 4 వేలు ఖర్చు పెట్టుకుంటే తనకి జీవితాంతం గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుందండి.
0: ఓకే మేడం, ఇంకా ఈ వ్యాక్సిన్స్ల ద్వారా ఏ క్యాన్సర్ని నివారించవచ్చు, మన గర్భసంచి క్యాన్సర్ కాకుండా ఇంకా
1: ఈ

0: హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది కేవలం గర్భసంచే కాదండి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. అంటే నాకు స్మోకింగ్ అలవాట్లేదు, ఆల్కహాల్ అలవాట్లేదు, కానీ క్యాన్సర్ వచ్చిందని చెప్పి చాలా మంది దగ్గర వింటూ ఉంటారు మీరు. ఆ వ్యాక్సిన్ తీసుకుంటే మనకి ఆ నౌ వ్యాలెంట్ అంటే చాలా ఎక్కువ కవరేజ్ ఉన్న వ్యాక్సిన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పూర్తిగా పోతుందండి. సో ఇది ఇంకోటి లివర్ కి సంబంధించిన క్యాన్సర్ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చండి. మామూలుగా పుట్టుకతోనే మనకి హెపటైటిస్ వ్యాక్సిన్ వేస్తూ ఉంటారండి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ మామూలుగా మన ఇండియాలో మోస్ట్ కామన్, ఈ లివర్ కి సంబంధించిన క్యాన్సర్ కి ఆల్మోస్ట్ 40% to 50%. ఇప్పుడు మామూలుగా ఆహారపు అలవాట్లు మారటం వల్ల కొవ్వు పదార్థం లివర్ లో చేరటం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. అది కాకుండా మోస్ట్ కామన్ మనం చూసేది ఏంటంటే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు లివర్ లో క్యాన్సర్ రావడానికి రీజన్ ఏంటంటే ఆ నీడిల్స్ ఎలా పడితే అలా షేర్ చేసుకోవడం, అంతకుముందు మామూలుగా టీకాలు ఎలా పడితే అలా వేసేవాళ్ళు, ఇప్పటిలాగా ఇంత హైజీనిక్ గా వేసేవాళ్ళు కాదనమాట. లేకపోతే మనమే లేకపోతే అనుకోకుండా తెలియని చోట వెళ్ళి మనకి ఇట్లాగా నీడిల్స్ నుంచి స్ప్రెడ్ అవడం వల్ల హెపటైటిస్ బి అనే ఒక వైరస్ ప్రబలంగా ఉందండి మన ఇండియన్ పాపులేషన్ లో. దానివల్ల మనకి చాలా లివర్ కి చెడిపోయి దాని నుంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పుట్టుకతోనే అందరు కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ వేస్తున్నారు పిల్లలకి, అది ఖచ్చితంగా తీసుకోవాలి.
1: విడతల వారీగా తీసుకోవచ్చా, ఒకసారి తీసుకుంటే సరిపోతుందా?
0: విడతల వారీగా తీసుకోవటమే కాకుండా మనం అందరం కూడా మామూలుగా హెల్త్ కేర్ వర్కర్స్, డాక్టర్స్ కానీ లేకపోతే ఎవరైతే పేషెంట్స్ కి ఎక్స్పోజ్ అవుతారో మధ్య మధ్యలో బూస్టర్ డోస్ కొంచెం ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలండి. రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు కూడా 2-3 సంవత్సరాలకు ఒకసారి బూస్టర్ డోస్ తీసుకోవడం ఇంపార్టెంట్. మన చేతిలో ఉండి మనం ప్రివెంట్ చేసుకోగలిగినవి రెండండి, ఒకటి హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఇంకోటి హ్యూమన్ పాపిలోమా వైరస్ HPV వ్యాక్సిన్ అండి.
1: ఇంకా మేడం ఆడవాళ్ళకు సంబంధించిన వ్యాక్సిన్స్ ఇంకేమైనా ఉన్నాయంటారా?
0: ఇంకా వేరేవి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఒకటి ఫారెన్ లో వస్తుందని చెప్పి చెప్తున్నారు, కానీ అండి మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది అనమాట. వ్యాక్సిన్ ఇచ్చే ప్రొటెక్షన్ అనేది ఇన్ఫెక్షన్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. మోస్ట్ కామన్ మిగిలినవి ఆడవాళ్ళు మనం కామన్ గా చూసేది గర్భసంచి సర్వీస్ క్యాన్సర్. మన దేశంలో మోస్ట్ కామన్ గా అన్నిటికన్నా ఎక్కువ రొమ్ము క్యాన్సర్ అండి. రొమ్ము క్యాన్సర్ మన ఒంట్లో ఉన్న హార్మోన్ చేంజెస్ వల్ల లేకపోతే జన్యుపరమైన సమస్య వల్ల వస్తుందండి. దీనికి వ్యాక్సిన్ అంటూ ఏమీ ఉండదండి. దానిలో మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మోడిఫై చేసుకోవడం అంటే ఏంటంటే త్వరగా పెళ్లి చేసుకోవడం, త్వరగా పిల్లలకి పాలు ఇవ్వటం, లేకపోతే పీరియడ్స్ రెగ్యులర్ గా మెయింటైన్ అవ్వటం, నేచురల్ గా ఉండటం. అంటే ఎప్పుడైనా సరే మనము నేచర్ కి దగ్గరగా ఉండాలండి. వృత్తి ధర్మం లేకపోతే సృష్టి ధర్మం అంటాం చూడండి, దానికి దగ్గరగా ఉండాలి. పిల్లలు రెగ్యులర్ గా టైంకి పుట్టడం, వాళ్ళకి పాలు ఇవ్వటం, తర్వాత రెగ్యులర్ గా అన్ని పీరియడ్స్ మెయింటైన్ చేయడం, అనవసరమైన స్మోకింగ్ అలవాటు లేకపోవటం, ఆల్కహాల్ లేకపోవటం. మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళకి సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మగవాళ్ళు కొంత మందు తాగితే ఎక్కువ మందు తాగినా ఆడవాళ్ళు కొంతమంది తాగినా ఈక్వల్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మన బాడీకి తగ్గట్టు మనం హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకుని వెయిట్ ని ప్రపోర్షనట్ గా మెయింటైన్ చేసుకుంటే ఆడవాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందండి. మరీ ముఖ్యంగా అయితే అందరికీ చెప్పేది ఏంటంటే దీని ద్వారా ఇది రీజన్కి మీకు రావడానికి ఏంటంటే అందరికీ ఒక నాలెడ్జ్ అవేర్నెస్ ఉండాలి మన బాడీ పట్ల. మనకి 40 ఏళ్లు దాటిన ప్రతి ఆడవాళ్ళు సంవత్సరంకు ఒకసారి కంపల్సరీ మీకు దగ్గర డాక్టర్ గారికి వెళ్ళి రొమ్ముల చెకప్, గర్భసంచికి సంబంధించిన చెకప్ చేయించుకోండి. అది మీరు 65 ఏళ్ల వరకు చేయించుకోవాలంటే 25 సంవత్సరాలు ఎందుకులే డబ్బులు వేస్ట్ అనుకోకుండా కంపల్సరీ మనం బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది కాబట్టి మన హెల్త్ కోసం మనం కష్టపడాలనుకోని ప్రతి ఒక్కళ్ళు దగ్గర డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రొమ్ముల చెకప్, రొమ్ముకి స్కాన్ చేసుకోవాలి, గర్భసంచికి సంబంధించిన చెకప్ చేసుకోవాలండి. ఇది చేసుకుంటే మనకి క్యాన్సర్ అనేది రావటం అనేది ఒక్కోసారి మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ త్వరగా ఫస్ట్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్లో తెలుసుకుంటే కనుక అది 100% క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. క్యాన్సర్ అనగానే భయపడాల్సిన అవసరం లేదండి. ఏదైనా స్టార్టింగ్ స్టేజ్ క్యాన్సర్ అయితే కనుక అది మంచిగా క్యూర్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన బాడీలో ఉన్న చేంజెస్ మనం గమనిస్తూ ఉండాలి, దానికి తగ్గట్టు దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం జాగ్రత్తలు పడాలి.
1: ఓకే మేడం, క్యాన్సర్ నివారించడంలో వ్యాక్సిన్స్ అనేది సక్సెస్ రేట్ ఎంత ఉంది మేడం? ఒక వంశంలో జన్యుపరంగా క్యాన్సర్స్ కూడా వస్తుంటాయంటారు కదా, ఇలా క్యాన్సర్స్ ఉన్న పేషెంట్లు ఉన్నట్లయితే క్యాన్సర్స్ వచ్చే అవకాశం తర్వాత తరాలకు కూడా ఉంటుంది అంటారు కదా, మరి ఇలాంటి వారు వ్యాక్సిన్స్ ముందుగానే తీసుకోవచ్చా?
0: ఫర్ సపోజ్ ఒక కుటుంబంలో జన్యుపరమైన సమస్య వల్ల క్యాన్సర్ వస్తుంది అనుకోండి, ఒక వ్యక్తికి డిటెక్ట్ అయింది క్యాన్సర్ జన్యుపరమైన సమస్య వల్ల వచ్చింది. జన్యుపరమైన టెస్ట్ ఏంటంటే బ్లడ్ శాంపులే అండి, తెల్ల రక్తకణం మీద చేస్తారు. అది వీళ్ళకి ఏమైనా బాడీలో లోపం వల్ల క్యాన్సర్ వస్తుందా లేదా అనేది తెల్ల రక్తకణం మీద చేసి నిర్ధారించిన తర్వాత వాళ్ళ నుంచి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ పిల్లలకి రాకుండా ఉండాలంటే భార్యాభర్తలు రెగ్యులర్గా కాకుండా IVF పద్ధతి ద్వారా వాళ్ళ పిల్లల్ని కనాలి. ఎందుకంటే మామూలుగా భార్యాభర్తలు కలిస్తే మన ఒంట్లో ఉన్న జీన్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళే ఛాన్స్ 50-50 ఉంటుందండి. ప్రతి ఒక్క మనిషిలో ఒక జీన్ అమ్మ దగ్గర నుంచి, ఒక జీన్ నాన్న దగ్గర నుంచి వస్తుంది. సహజంగా క్యాన్సర్ వచ్చే జీన్స్ ఏంటంటే ఆ రెండు జీన్స్లో ఒక జీన్ మాత్రం ఎఫెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మన నుంచి మన పిల్లలకి వెళ్ళే అవకాశం 50% ఛాన్స్ ఉంటుందండి.

ఏ వ్యక్తికి అయితే జన్యుపరమైన సమస్య ఉందని డిటెక్ట్ అయ్యిందో ఆ వ్యక్తి పిల్లల్ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వెళ్తే ఒక మనిషి దగ్గర నుంచి 10 నుంచి 12 పిండాలు తయారు చేస్తారండి. సో ఆ 12 పిండాల్లో సగం పిండాలు మంచిగా ఉండే అవకాశం, సగం పిండాలు క్యాన్సర్ జీన్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఆ పిండాల మీద టెస్ట్ చేసి ఏ పిండం అయితే జన్యుపరమైన సమస్య వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఉందో ఆ పిండాన్ని తల్లి గర్భంలో పెట్టేస్తే తన నుంచి తన నెక్స్ట్ జనరేషన్కి వెళ్లకుండా ఎప్పటికీ అది 100% తన తరతరాలు ఎఫెక్ట్ అవ్వకుండా ఎప్పటికీ అది ఆగిపోతుందండి. అది చాలా ముఖ్యమైన విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏదైనా కుటుంబంలో ఎక్కువ మందికి క్యాన్సర్ బారిన పడ్డారు, అలవాట్లు లేవు, అయినా క్యాన్సర్ వచ్చిందంటే గనక మీరు తప్పకుండా దగ్గరున్న క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ఆ ప్రత్యేక నిపుణుల్ని కలిసి దానికి సంబంధించిన రక్త పరీక్ష చేసుకొని బయటపడిన తర్వాత వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ బాడీలో ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో డిటెక్ట్ అయితే తొందరగా క్యూర్ అవ్వడానికి, అండ్ అదే కాకుండా తన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇబ్బంది పడకుండా తన పిల్లలు, తనకు పిల్లలకు పిల్లలు, మనవలు మునిమనవరాలు ఎవరు ఎప్పటికీ ఏవి ఇబ్బంది పడకుండా ఉండాలంటే పిల్లలు ప్లాన్ చేసి

0: తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ బాడీలో ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో డిటెక్ట్ అయితే తొందరగా క్యూర్ అవ్వడానికి, అండ్ అదే కాకుండా తన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇబ్బంది పడకుండా, తన పిల్లలు, తనకు పిల్లలకు పిల్లలు, మనవలు ముని మనవరాలు ఎవరు ఎప్పటికీ ఏవి ఇబ్బంది పడకుండా ఉండాలంటే, పిల్లలు ప్లాన్ చేసుకునేటప్పుడు ఆ పిండాన్ని మీరు కృత్రిమంగా చేసుకొని పిండానికి టెస్ట్ చేసుకున్న తర్వాత అది గర్భం దాల్చినట్టయితే గనక ఎప్పటికీ మీ కుటుంబం ఎప్పటికీ రక్షణతో ఉంటుంది. అది అందరూ బాగా తెలుసుకోవాల్సిన విషయం. మన భారతదేశంలో దాని గురించి అవగాహన చాలా తక్కువ కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని మేము తీసుకొని అందరికీ హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుంటున్నామండి.
1: ఓకే మేడం, అయితే వంశపారంపర్యంగా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు, కాబట్టి ఐవీఎఫ్ పద్ధతి పాటిస్తే చాలా వరకు బెటర్ దెన్ ముందు ముందు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
0: అంటే ఎవరికైతే సమస్య డిటెక్ట్ అయిందో, జన్యుపరమైన సమస్య, వాళ్ళు మామూలుగా పద్ధతి కాకుండా కృత్రిమ పద్ధతిలో వెళ్ళి ఆ పిండం మనం రెగ్యులర్గా భార్యాభర్త కలిసినప్పుడు ఎవరికి ఏ అండం నార్మల్గా అవ్వచ్చు, అబ్నార్మల్గా అవ్వచ్చు,
1: అవును.
0: సో మనకి తెలియదు కాబట్టి ఇలా చేసుకుంటే ఆ అండాన్ని, ఆ పిండాన్ని సెలెక్ట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం కాబట్టి, మనం మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఎప్పటికీ మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి డెఫినెట్గా ఈ పద్ధతి పాటించాలి. అది వెళ్లే ముందర మీరు కన్సల్టెంట్ డాక్టర్ని మీరు కలిసి దీని గురించి మీరు డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి.
1: ఓకే, శ్రోతలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి. మేడం, మరి ఇప్పుడు ఈ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా వేయించుకునే వ్యాక్సిన్స్ గురించి మరి ఈ రంగంలో ఎలాంటి రీసెర్చ్ జరుగుతుంది, ఇంకా ఎలాంటి రీసెర్చ్ చేస్తే బాగుంటుంది? సంథింగ్, ఇంకా చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి, ఓరల్ క్యాన్సర్స్ ఉన్నాయి, స్టమక్, లివర్ ఇలాంటివి చాలా ఉన్నాయి మేడం. ఇంకా డిసీజెస్, క్యాన్సర్ అనేది అటాక్ కాకుండా ఉండాలంటే ఎలాంటి రీసెర్చ్ అనేది జరుగుతుంది?
0: సో క్యాన్సర్ అనేది అటాక్ అయిన తర్వాత క్యూర్ అవడానికి రీసెర్చ్ ఎక్కువ జరుగుతుందండి. అటాక్ అవ్వకుండా
1: కాకముందు
0: ఉండటానికి ప్రివెన్షన్ గురించి అయితే కనుక రీసెర్చ్ మెయిన్ ఇన్ఫెక్షన్స్ పరంగా ఉందండి. అండ్ ఆ ఇన్ఫెక్షన్స్ అంటే కొన్ని చోట్ల ఇప్పుడు మీరు అన్నట్టు ఒక స్టమక్ క్యాన్సర్ కూడా ఒక ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి వ్యాక్సిన్స్ ఇప్పుడు కనుక్కుంటున్నారు. కానీ మన ఇండియాలో మోస్ట్ ప్రబలంగా ఇన్ఫెక్షన్ వల్ల కాకుండా స్మోకింగ్ అలవాటు వల్ల ఎక్కువ ఉంది కాబట్టి ఫారెన్కి మనకి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి, సో దానికి సంబంధించినది మనం అయితే దానికి ప్రస్తుతానికైతే యాక్టివ్గా జరగట్లేదండి. బట్ కాకపోతే డెఫినెట్లీ దానికి ఇంక్లైన్ టువర్డ్స్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి ఇంక్లినేషన్ ఉంది. కానీ అన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా రావు కాబట్టి, అవి మోస్ట్ హ్యాబిట్స్ వల్ల వస్తాయి కాబట్టి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వస్తాయి కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ జరుగుతుంది. అంటే కొవ్వుకు సంబంధించినవి, ఆ కొవ్వు తగ్గించడానికి, లేకపోతే అక్కడ డిపాజిట్ అయితే దానికి సంబంధించినవి, వాటి మీద ఎక్కువ రంగంలో జరుగుతుందండి. ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్, ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే చాలా తక్కువ ఉంటాయండి. వాటికి సంబంధించింది ఆల్రెడీ చాలా ముందుకు వెళ్ళిపోయి ఉన్నాము. ఇండియాకి సంబంధించిన దాని గురించి అయితే మాట్లాడాలంటే గనక, ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను క్వాడ్రావలెంట్ వ్యాక్సిన్ అనేది ఆల్రెడీ మన ఇండియన్ వ్యాక్సిన్స్ మంచి మంచి బాగా అందుబాటులోకి వచ్చిందండి. ఫారెన్ వ్యాక్సిన్ 15,000 ఉంటే ఇప్పుడు ఇండియన్ వ్యాక్సిన్ 2,000, 2,500 వచ్చేస్తుంది అనమాట. అది ఆల్రెడీ మన వ్యాక్సిన్స్ అనేది మన హైదరాబాద్, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇన్ ఇండియా అండి. సో మనం ఆల్రెడీ దానికి చాలా ముందంజలో ఉన్నాం. చాలా బాగా మంచి క్వాలిటీ, హై క్వాలిటీ వ్యాక్సిన్స్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇంకొకటి, నేను ఇందాక చెప్పినట్టు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ తర్వాత కింద గర్భాశయం సంబంధించింది గార్డాసిల్-9 అనేది ఉంటుందండి. అది కూడా పేటెంట్స్ ఎక్స్పైర్ అయిపోతే రెడీగా ఉన్నారు కాబట్టి, ఇది రీసెర్చ్ ఒక్కటే కాదు అందరికీ అందుబాటులో ఎట్లా తీసుకొని రావాలి అనే దాని మీద మన మన ఇండియా ఎప్పుడు ముందుంది. కోవిడ్ సమయంలో మనం అంతా ఆల్రెడీ మనం నిరూపించాము అందరికీ, మనమే కాదు ప్రతి ఒక్క కంట్రీకి మనం ఒక ఆదర్శంగా నిలిచాము. సో ఇది ఆల్రెడీ అందరికీ అందుబాటులో చేయడానికి వ్యాక్సిన్ కంపెనీస్ అన్నీ కూడా చాలా మంచిగా హై క్వాలిటీ నాణ్యమైన వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా అది అందుబాటు ధరలో పెట్టడం హర్షించదగ్గ విషయం.
1: మేడం, మరి ఇన్ని రకాల క్యాన్సర్స్ను ఎలా నివారించవచ్చు, వీటికి వ్యాక్సిన్స్ ఏ విధంగా వేయించుకోవాలని అన్నారు కదా, మరి ఎన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు మేడం? ఇలా వేటిని మనం తప్పించుకోలేము, పూర్తిగా నివారించే క్యాన్సర్స్ ఏమున్నాయి?
0: పూర్తిగా నివారించగలసిన క్యాన్సర్స్ అండి, గర్భసంచి క్యాన్సర్ వ్యాక్సిన్ ద్వారా నివారించవచ్చు. లివర్కి సంబంధించిన ఒక రకమైన ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే క్యాన్సర్ని కూడా పూర్తిగా ఎప్పటికీ నివారించవచ్చు ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే. మిగిలినవన్నీ కూడా ఈ కేవలం ఇన్ఫెక్షన్ వల్లే కాకుండా మిగిలిన వేటే వాటి వల్ల వస్తున్నాయి కాబట్టి పూర్తిగా నివారించగలని మాత్రం చెప్పలేను. బట్ సర్విక్స్ క్యాన్సర్ అండ్ లివర్ క్యాన్సర్ ఈ రెండు కూడా వ్యాక్సిన్స్ ద్వారా పూర్తిగా నివారించగలుగుతాం అన్నమాట.
1: మేడం, ఇప్పుడు ఈ క్యాన్సర్స్ని నివారించగలిగే వ్యాక్సినేషన్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, అయితే చాలామందికి అపోహ ఉంటుంది, క్యాన్సర్స్ని ముందుగానే గుర్తించగలిగే టెస్టులు కూడా చేయించుకోవాలి. మీరు అన్నట్టు పాప్స్మియర్ టెస్ట్ కానీ, మామోగ్రామ్ టెస్ట్ కానీ ఇలా చేయించుకోవాలంటే సాధారణంగా అందరూ ముందుకు రారు, భయపడుతుంటారు. అలా అనే కాకుండా దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది, దాని గురించి కూడా అందరికీ సామాన్య జనాలకు కూడా అందుబాటులో ఉందంటారా ఈ వ్యాక్సినేషను? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్, జనాలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ పట్ల అవగాహన కలిగించడానికి ఎలాంటి

0: కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది.
1: తప్పకుండా అండి, మీరు అన్నట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అండి. అందుకని మీరు కొత్త బడ్జెట్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ దీనికి స్పెషల్ బడ్జెట్ అలొకేట్ చేసింది. ఒక పర్సన్కి దాని గురించి అవగాహన కావాలంటే దగ్గరున్న క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి. ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో, మామూలుగా ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకున్నట్టు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కానీ నిజామ్స్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ సంబంధించిందండి. స్వచ్ఛంద ట్రస్ట్ హాస్పిటల్ అయితే డాక్టర్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి. ఈ మూడు సంస్థల్లో మనకి గవర్నమెంటే కాకుండా రోటరీ క్లబ్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఉమెన్స్ వెల్ఫేర్ గురించి రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి కానీ స్పెషల్ ఫండ్స్ ఇచ్చి మరి వ్యాక్సిన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీగా ఇస్తున్నారు యాక్చువల్లీ. సో ఒకవేళ కొనుక్కోవడం కూడా మీరు అన్నట్టు పెద్ద ఖర్చైన విషయం కాదండి, 2000 రూపాయలు 2800 రూపాయల్లో వచ్చేస్తుందండి వ్యాక్సిన్ ఇండియన్ మేడ్ అయితే గనక. సో మీరు ఈ మూడు హాస్పిటల్స్ హైదరాబాద్ లో వెళ్ళా లేకపోతే ఈ తెలంగాణ ఏపీ స్టేట్ లో కూడా ఈ మూడు చోట్లకి వెళ్ళినా సరే మీకు రోటరీ క్లబ్ కానీ గవర్నమెంట్ హెల్ప్ కానీ దానివల్ల మీకు వ్యాక్సిన్స్ చాలా అతి తక్కువగా లేకపోతే ఫ్రీగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి మీరు కలవచ్చు. ప్రివెన్షన్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దాన్ క్యూర్ అండి. స్క్రీనింగ్ నేను అన్నట్టు దాని గురించి అయితే మాత్రం ఈ మూడు చోట్లకి వెళ్తే కనుక మీకు అతి తక్కువగా లేకపోతే ఫ్రీగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి కన్సల్టెంట్ ఒక ఫీమేల్ ఒక ఆడవాళ్ళకి కంఫర్టబుల్ ఆడవాళ్ళతో ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు ఎవరైతే ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళకు తరచూ ఇవి చూస్తుంటారు కాబట్టి వాళ్ళని వెళ్ళి వాళ్ళకున్న అపోహలన్నీ క్లియర్ చేసుకోవడం అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండి. సో దిస్ ఇస్ వెరీ మచ్ యాక్సెసిబుల్, అందరికీ అందుబాటులో ఉన్న సంస్థలు ఈ మూడు కాబట్టి మన హైదరాబాద్ లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, నిజామ్స్ హాస్పిటల్, బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్, ఈ మూడు కూడా మీకు చాలా అందుబాటులో ఉంటుంది, అతి తక్కువ ధరలు అవుతుంది కాబట్టి తప్పకుండా అక్కడ ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు క్యాన్సర్ స్పెషలిస్ట్ వెళ్ళి కలిసి మీ అపోహలు పటాపంచలు చేసుకుని హెల్దీగా హెల్దీ లైఫ్ జీవించాలని మేము కోరుకుంటున్నాం. వ్యాక్సిన్స్ ఒక పూర్తి అవగాహన రకరకాలుగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ఈవెన్ మేము ఆంకాలజిస్ట్గా మేము కూడా దాన్ని ఒక ఉద్యమంలా తీసుకొని చేస్తున్నాం. ఎందుకంటే ఆ బారిన పడకుండా ఉండడం కాపాడటం కూడా ఒక ముఖ్యమైన బాధ్యత మాకు కాబట్టి దానికి సంబంధించిన అవగాహన పెంచడానికి మేము రకరకాల సోషల్ ప్లాట్ఫామ్స్లో తీసుకొని మేము అవగాహన పెంచడానికి చెప్తున్నామండి. వ్యాక్సిన్ ఒక్కటే కాదండి, శుభ్రంగా ఉంచుకోవటం, పీరియడ్స్ హైజీన్ ముఖ్యంగా ఆడవాళ్ళు పీరియడ్స్ అప్పుడు అంటే నెలసరి వచ్చినప్పుడు హైజీనిక్గా ఉండటం, ప్యాడ్స్ వాడటం, ఇంకా ఆ బట్టలు వాడే పద్ధతి పోగొట్టలేదు చాలా మంది కూడా. ప్యాడ్స్ ఇప్పుడు అతి తక్కువగా గవర్నమెంట్ కూడా దాన్ని సబ్సిడైజ్ చేసిన ధరలో ఇస్తున్నాయన్నమాట. సో ప్యాడ్స్ శుభ్రంగా వాడుకోవటం, తర్వాత బత్తతో కలిసిన తర్వాత శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి అండి. వ్యాక్సిన్ ఒక్కటే కాదు, ఇవన్నీ తీసుకుంటే అది ఓన్లీ సర్విక్సే కాదు, రకరకాల సమస్యలన్నీ కూడా మనకి నయమవుతాయి. ఇదే కాదు, గర్భం దాల్చినప్పుడు రకరకాల సమస్యలు కూడా వీటి వల్లే వస్తాయి కాబట్టి, అండ్ నెలసరి కూడా సమస్యలు కూడా వీటి వల్లే వస్తాయి కాబట్టి ఇవన్నీ చేసుకోవడం ఆడవాళ్ళకి మరీ ముఖ్యమైన విషయం అండి ఇది. సో ప్రతి ఒక్కళ్ళు దాని గురించి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళతోనే ఆడవాళ్ళని కలవండి. గైనకాలజిస్ట్ అనే వాళ్ళు దీనికి సంబంధించిన అవగాహన మీకు కొంతవరకు చెప్పగలుగుతారు, కానీ ఆంకాలజీ విభాగంలో ఆడవాళ్ళు ఉన్న వాళ్ళు స్పెషల్గా బ్రెస్ట్ తర్వాత గైనిక్కి సంబంధించిన దానిలో స్పెషలైజ్ చేస్తుంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా వరకు కూడా వాళ్ళని కలిసి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎట్లా ఉంటుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి.
2: ఓకే మేడం, ఇంకొక విషయం మేడం, క్యాన్సర్స్ వచ్చింది లేదు తెలుసుకోవడానికి మనము టెస్ట్ చేయించుకుంటాం కదా. మామూలుగా అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆడవాళ్ళకి సంబంధించిన ఈ పాప్స్మియర్ టెస్ట్ మామోగ్రామ్ టెస్టే కాకుండా మిగతా వాటికి టెస్ట్ చేసినప్పుడు ఏ విధమైన పరీక్షలు చేస్తే ఇది క్యాన్సర్ అని తెలుస్తుంది మేడం?
1: సో పాప్స్మియర్ మామోగ్రామే కాదండి, మామూలుగా అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ కొన్ని ట్యూమర్ మార్కర్స్ అంటామంట రక్త పరీక్షలు, అవి చేసుకొని చూసుకొని అనుకోవాలి పేషెంట్కి ఇట్లా ఏమన్నా వచ్చే అవకాశం ఉంది లేకపోతే ఇబ్బంది ఉందని దాంతో మనకి తెలుస్తుంది
2: సమస్యను బట్టి.
1: పేగుకు సంబంధించిన సమస్య ఉంటే ఒక ట్యూమర్ మార్కర్ ఒక రకమైన స్కాన్ ఉంటుందండి. రొమ్ముకి సంబంధించిన సమస్య అయితే కేవలం మ్యామోగ్రామే చేస్తాము. ఋతుస్రావంలో సమస్య అయితే కనుక గర్భసంచికి సంబంధించిన స్పెషల్ స్కాన్స్ ఉంటాయి, ఒట్టి పొట్ట స్కాన్ కాకుండా గర్భసంచి ఎలా ఉంది, దానిలో ఉన్న ఒక పొర ఎంత థిక్గా ఉంది, దానిలో ఏమైనా గడ్డలు ఉన్నాయని స్పెషల్ స్కాన్స్ ఉంటాయండి అల్ట్రాసౌండ్లోనే అవి. అదే కాకుండా కొన్ని ట్యూమర్ మార్కర్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే దానిలో ఉన్న లోపం ప్రకారంగా ఇంకా ఎక్కువ సిటీ స్కాన్లు కానీ పెట్ స్కాన్లు కానీ చేస్తూ ఉంటామండి అవసరం అయితేనే. ఊరికే పెట్ స్కాన్ చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు, నాకు పెట్ స్కాన్ చేయండి నాకు భయంగా ఉంది క్యాన్సర్ ఉందని మా ఇంటి పక్కన ఆయనకు వచ్చింది ఇట్లా చెప్తా ఉంటారు. పెట్ స్కాన్ అనేది సహజంగా ఊరికూరికే చేసుకోకూడదండి, అవసరం అయితేనే చేసుకోవాలి. ఎందుకంటే దానిలో చాలా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి మితంగా చేసుకోవాలి. క్యాన్సర్ అని డౌట్ ఉంటే మాత్రమే చేసుకోవాలి, అది కూడా డాక్టర్ నిర్ధారిస్తారు మీకు చేయాలా వద్దా అనేది. మీరు సొంతగా మీరు పెట్ స్కాన్ సెంటర్కి వెళ్ళి చేసుకోవడం అయితే కరెక్ట్ పద్ధతి కాదు. విపరీతమైన రేడియేషన్ ఎక్స్పోజర్ అనవసరంగా ఎవరు కూడా లోన్ అవ్వకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెట్ స్కాన్ సెంటర్స్కి వెళ్ళి నాకు పెట్ స్కాన్ కావాలని చేస్తున్న ఎంబీబీఎస్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ చూపించి ప్రతి ఒక్కరు చేయించుకుంటున్నారు, అది ఒక స్క్రీనింగ్ లా చేయించుకుంటున్నారు, అది స్క్రీనింగ్ ప్రోటోకాల్ కాదు. స్క్రీనింగ్ అనేది సింపుల్ ప్రోటోకాల్, ప్రోటోకాల్తో చేసుకుని అవసరమైతేనే పెట్ స్కాన్లకు కానీ సిటీ స్కాన్లకు కానీ వెళ్ళాలండి.
2: మేడం ఎన్ని ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకుంటే సేఫ్ అంటారు? మాటమాటికి చేయించుకుంటే కూడా మనకు శరీరంలోని ఇతర కణాల పైన కానీ ప్రభావం పడుతుంది కదా రాయలా.

0: అంటారు?
1: సంవత్సరానికి ఒకసారి అందరికీ మేము ప్రిఫర్ చేస్తామండి. పైగా స్క్రీనింగ్ టైంలో మేము సజెస్ట్ చేసేది అల్ట్రాసౌండ్, దానివల్ల ఎటువంటి హాని ఉండదు. ఇంకోటి రొమ్ముకి సంబంధించిన స్కాన్, ఛాతీకి సంబంధించిన ఎక్స్రే కూడా సంవత్సరానికి ఒకసారి ఎక్స్పోజ్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సో క్యాన్సర్ గుర్తించాలి అంటే ఎటువంటి లక్షణాలు ఉంటే క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఒక్కొక్క అవయవానికి సంబంధించి ఒక్కొక్క రకమైన ఇబ్బంది వస్తుందండి. రొమ్ము అయితే రొమ్ములో నొప్పి రావటం, లేకపోతే రక్తం చుక్కలు కారటం రొమ్ము నుంచి, లేకపోతే విపరీతమైన నొప్పి పుట్టడం, ఇవన్నీ కూడా రొమ్ముకులో ఏమైనా గడ్డ తెలుస్తున్నా, లేకపోతే విపరీత నొప్పి ఉన్నా, లేకపోతే రక్తం వస్తున్నా, రొమ్ము పైన ఉన్న చర్మం ఒక రంగు మారుతున్నా డాక్టర్ గారిని కలవాలండి. గర్భసంచికి సంబంధించింది అయితే ఋతుస్రావంలో మార్పు రావటం, లేకపోతే పొట్టలో విపరీత నొప్పి రావటం, లేకపోతే పొట్టలో ఏదో గడ్డ ఉన్నట్టు తెలియటం, ఇది కూడా ఒకటి గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ ఒక లక్షణాలండి. పేగుకు సంబంధించిన లక్షణాలు అయితే కనుక మనకి ఏదైనా కొంచెం తిన్నా సరే అరుగుదల లేనట్టు ఉండటం, వెంటనే పొట్టు ఉబ్బిపోయినట్టు ఉండటం, మోషన్ పాస్ చేసినప్పుడు కొంచెం రక్తం రావటం కానీ, లేకపోతే మోషన్ ఒక రంగు నలుపుగా మారటం కానీ, ఇది కూడా క్యాన్సర్ సంబంధించినవండి. లేకపోతే మోషన్ విపరీతంగా గట్టిగా అవటం, లేకపోతే మలబద్ధకం చాలా ఎక్కువగా విపరీతంగా అనిపించినా సరే అదొక క్యాన్సర్ ఒక లక్షణం అండి. ఊపిరితిత్తులకు సంబంధించిన దానికి వస్తే కనుక దగ్గు రావటం, ఆయాసం రావటం విపరీతంగా ఎక్కువ అవటం, ఆడవాళ్ళకి స్మోకింగ్ అలవాటు లేని ఆడవాళ్ళకి కనుక దగ్గు వచ్చి ఎక్కువసేపు ఉన్నా, లేకపోతే ఆయాసం ఎక్కువసేపు ఉన్నా సరే వెంటనే దానికి సంబంధించిన టెస్టులు చేసుకోవాలండి. క్యాన్సర్ అనేది చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఈ మూడు అవయవాలు మోస్ట్ కామన్ అండి. ఎవరైతే తంబాకు తాగుతారో లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకి నోటికి సంబంధించిన గడ్డలు రావటం, లేకపోతే అల్సర్ ఒక అల్సర్ ఫామ్ అయి తగ్గకుండా ఉండటం, ఇవి నోటికి సంబంధించిన లక్షణాలండి. ఇది ఇన్ జనరల్ మనకి కామన్గా ఉండే క్యాన్సర్స్, నోటికి సంబంధించిన క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, రొమ్ముకి సంబంధించిన క్యాన్సర్, పేగు క్యాన్సర్, తర్వాత గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ యొక్క లక్షణాలండి. ఈ లక్షణాలు ఏ ఉన్నా సరే వెంటనే దగ్గరున్న క్యాన్సర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన టెస్టులు చేసుకొని, ఏదన్నా సరే స్టార్టింగ్ స్టేజ్ అర్లీ స్టేజ్ క్యాన్సర్ అనేది కూడా మంచిగా క్యూర్ చేయొచ్చండి. కరోనా టైంలో అందరం ఒక 6 నెలలు మాస్క్ పెట్టుకొని తిరిగాం, అట్లానే క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ అయితే ఒక 6 నెలలో ఎంతో వ్యవధిలో ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అవుతుంది. ముందు ఎట్లా ఉన్నారు మళ్ళీ అలా మీరు మామూలుగా మళ్ళీ జీవించవచ్చు. నార్మల్ లైఫ్ స్పాన్ అంతా అందరు ఎంత జీవిస్తారు అన్ని సంవత్సరాలు మంచిగా జీవించవచ్చు.
0: ఓకే మేడం, మరి చివరిగా మన శ్రోతలందరికీ కూడా ఈ వ్యాక్సిన్స్, ముందు జాగ్రత్తగా వేసుకునే వ్యాక్సిన్స్ గురించి ఒకసారి అందరికీ అవగాహన అయ్యేటట్టు అర్థమయ్యేటట్టు ఒకసారి చెప్తారా మేడం?
1: తప్పకుండా అండి. మీ ఇంట్లో ఆడపిల్లలు కనుక ఉన్నట్లయితే 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపల ఆడవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీరు దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్లి వ్యాక్సిన్స్, గైనకాలజిస్ట్ కానీ లేకపోతే క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్ గారిని కలిసి కానీ మీరు వ్యాక్సినేషన్ గురించి అడగాలండి. 9 నుంచి 15 ఏళ్ల లోపల ఆడవాళ్ళు, ఆడపిల్లలు అయితే కనుక 2 సార్లు వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. ఒకటి మొదటిసారి, ఇంకోటి 6 నెలల తర్వాత. 15 నుంచి 26 ఏళ్ల లోపల ఆడవాళ్ళు అయితే కనుక 3 సార్లు వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి మొదటిసారి, ఇంకోటి 2 నెలల తర్వాత, ఇంకోటి 6 నెలల తర్వాత, ఇలా తీసుకోవాల్సి వస్తుందండి. అండ్ 45 ఏళ్ల వరకు కూడా తీసుకోవచ్చు, కానీ అది గార్డాసిల్ 9 అనే ఒక ఫారెన్ కంపెనీది అండి. అది కొన్ని స్పెషల్ చోట్ల మాత్రమే దొరుకుతుంది. 45 ఏళ్ల వరకు కూడా వేసుకోవచ్చు, కానీ దానివల్ల ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది. కాబట్టి మేము 26 ఏళ్ల లోపల మాత్రమే మీరు వేసుకొని స్ట్రాంగ్గా డాక్టర్స్ చెప్తారు. కాబట్టి ఇది మీరు 9 నుంచి 26 ఏళ్ల లోపల ఉన్న ఆడవాళ్ళందరూ కూడా కంపల్సరీ వెళ్ళి మీరు కలిసి వ్యాక్సిన్స్ వేసుకోవాలి. హెపటైటిస్కి సంబంధించిన వ్యాక్సిన్స్ అనేది పుట్టుకతోనే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా వేస్తున్నారు కాబట్టి అది కంపల్సరీ ప్రతి పిల్లలకి బై డిఫాల్ట్ వెళ్ళిపోతుంది. కానీ పెద్దవాళ్ళందరూ కూడా బూస్టర్ డోసెస్ వేసుకోవటం, ఒకవేళ ముందు తరహా వ్యాక్సిన్ వేసుకోకపోతే వేసుకోవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అది 3 సార్లు వేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం బూస్టర్ డోసు వేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం తెలియకుండా చాలా చోట్ల ఎక్స్పోజ్ అవుతాం అనుకోకుండా, రక్తానికో లేకపోతే నీడిల్స్కో తెలియకుండా ఎక్స్పోజ్ అవుతాం. కాబట్టి దీనికి సంబంధించింది కూడా వేసుకుంటే మనం ఎప్పటికీ ప్రివెంట్ చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన బాడీ గురించి మనం అవేర్గా ఉండటం, హెల్దీ లైఫ్ స్టైల్స్, హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం ముఖ్యమైనది. అండ్ మనం ప్రతి ఆడవాళ్ళు కూడా ముఖ్యంగా రొమ్ము గర్భసంచికి సంబంధించిన హెల్త్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళ బాడీని వాళ్ళు ఒకసారి వారానికి ఒకసారి తన గురించి తను టైం స్పెండ్ చేసుకోవాలి. కేవలం ఇంట్లో మనుషులకే కాకుండా ప్రతి ఆడవాళ్ళు తను బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. కాబట్టి తన గురించి తను ఒక వారం సమయం వెచ్చించుకొని రొమ్ముల్ని ఎగ్జామిన్ చేసుకోవడం, పొట్టలు ఏమైనా తేడా ఉందా, లేకపోతే రక్తస్రావంలో ఏమైనా తేడా ఉందా, కొత్తగా ఏమైనా మార్పులు వచ్చాయా మీరు అబ్జర్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు మార్పు ఉందంటే కనుక ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ అయ్యి టెస్ట్లు చేయించుకోవడం ఇంపార్టెంట్. 40 ఏళ్ళు దాటిన ప్రతి ఆడవాళ్ళు సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వటం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మీరు ఫాలో అయితే మీరు మీ కుటుంబం హెల్దీగా ఉంటుంది, అదే మేము కోరుకుంటున్నాం.
0: శ్రోతలందరూ కూడా ఈ విషయం పట్ల అవగాహన కలిగిందని అనుకుంటున్నాము. మేడం గారు చెప్పినట్టు ఏదైనా కానీ వ్యాధిని ముందుగానే గుర్తించాలి. మొదటి స్టేజ్లోనే వెళ్తే మనకు తప్పకుండా మీ లైఫ్ని పూర్తి కాలం కూడా జీవించవచ్చు. అలాగే మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ ప్రతి ఒక్కరూ, తల్లి తండ్రి కూడా కుటుంబంలో

0: ముందుకు వచ్చి వాళ్ళ పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ ని తప్పకుండా వేయించాలి. అందరూ శ్రోతలు కూడా గమనించాలి, మరి క్యాన్సర్స్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడే అవసరం ప్రతి ఒక్కడికి కూడా ఉంది. ఈ విషయం పట్ల వ్యాక్సినేషన్ తీసుకునే విధానం గురించి కూడా, క్యాన్సర్స్ కు ముందుగానే వ్యాక్సినేషన్ ఏవే ఉంటాయి, ఈ విషయాలు కూడా మా శ్రోతలందరికీ తెలియజేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదములు మేడం. నమస్కారం.
1: నమస్తే అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అందరికి అవగాహన కల్పించడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే క్యాన్సర్ వస్తే ఎంత తొందరగా గుర్తించుకోవాలి కాకుండా క్యాన్సర్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది అన్నిటికన్నా ముఖ్యమని మా ఉద్దేశం.
0: ఇంతవరకు మీరు క్యాన్సర్స్ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే వ్యాక్సిన్స్ గురించి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 1:50 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలోను ఆంగ్లంలోను హిందీలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల అక్రమాలపై ప్రశ్నించిన విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో ఈవేళ ఎన్డీఏ ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రతిపక్షాలు చర్చకు దూరంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. కేరళ పేరును కేరళంగా మార్చే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలియజేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టగా మూచువాణి ఓటు పద్ధతిలో బిల్లు పాస్ అయింది. హైదరాబాద్ పరిధిలో పేదలకు నామమాత్రపు ధరలకే నిర్మించే ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో 5 రోజుల పాటు పొడిగించింది. వరుస సెలవుల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా గడువును 15 తేదీ వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులు అవుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఉద్యోగి కూడా లేకుండా ముఖ్యమంత్రి సోదరులు కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. జార్ఖండ్లో పరీక్షల లీకేజీపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆరోపిస్తూ పేపర్ లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ పూర్తయింది. వీరిలో 78.3% ఫామ్స్ డిజిటలైజ్ కాగా 21.7% ఫామ్లు సేకరించలేకపోయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చెప్పారు. హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రి పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు లండన్ నిపుణుల బృందం సహకారంతో ఈ నెల 13వ తేదీ నుంచి ఉచిత శస్త్రచికిత్సలు ప్రారంభం చేస్తుంది. దీనికోసం పాత మెడికల్ రిపోర్ట్స్తో సోమవారం నుంచి శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిమ్స్ సిటీ సర్జరీ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ రాత్రి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:02 దాటి 48 సెకండ్లు. ఈ పూట ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును లోక్సభ ముజువాణి ఓటుతో ఆమోదించింది. అనంతరం సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లుకు రాజ్యసభ ఈవేళ ఆమోదం తెలియజేసింది. ట్రైబ్యునళ్లలో నియామకాలు, అర్హతలు, సేవా నిబంధనల్లో పారదర్శకత పెంచడం బిల్లు లక్ష్యమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల అక్రమాలపై ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీఛార్జ్ను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ ఎంపీలు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణలో రానున్న పత్తి కొనుగోలు సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర పారదర్శకంగా అందించేలాగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో పేదలకు నామమాత్రపు ధరలకే నిర్మించే ఇందిరం మెడ్లు టవర్స్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మారుబోనం సమర్పించారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ పూర్తయింది. వీరిలో 78.3% ఫామ్స్ డిజిటలైజ్ కాగా 21.7% ఫామ్స్ ఇంకా సేకరించలేకపోయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. ఈ నెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలయ్యాక అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా న్యాయపరంగా పార్టీ పరంగా పోరాడుతామన్నారు. జార్ఖండ్లో పరీక్షల లీకేజీలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో సత్యవర్మ నాటకం చిందు యక్షగానం రెండవ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం వారు.

0: సత్యావతి.
1: అయ్యా, నువ్వు మూడు వరములు కోరావు, మూడు వరములో ఏ వరము కావాలి? ఏమే వరములు చెప్తున్నారు చెప్పండి, మేము ఇస్తాం. మా పట్టణవాసంలో కాళింగ నగరంలో నీకేది కథ లేకుండానే ఉన్నాయి, మీరు అడిగిన దానం ఇస్తారు.
0: ఇస్తారా?
1: ఇస్తాను.

0: కూతురుకి నా కూతురుకు ఉడిగం చేయడానికి ఒక సేవకుడు కావాలి, ఆ సేవకుడిని ఇస్తావా ఏమంటున్నావు?
1: నీ కుమార్తెకు సేవ చేస్తుంది, నేను ఒక సేవకుడు కావాలా? సేవకుడు కావాలంటే ఇస్తాను.
0: ఎవరిని ఇస్తావు?
1: ఇమ్మ కాళింగనగరు ప్రజలు ఎవరిని కోరుకున్నా ఇస్తాను.
2: ఓ సత్యవతి పూరినప్పుడు

0: సేవకారు వచ్చిన చేసే వాడు దాసవాళ్ళు వద్దు కానీ సత్యాంతులు ఆడ తప్పిన వారు పలుకు ముక్కల వారు సుబ్రహ్మలో మీ తప్పిన అటువంటి మహారాజులు కావాలి అతనే కావాలని కోరుకుంటున్నాం.
1: మహారాజులు ఇదే కావాలి కానీ లేకపోతే అంటున్నారా? ఈ కాళింగ నగరంలో ఉన్న ప్రజలందరూ ఎవరిని కోరినా కాదంటున్నారా?

0: కుమారావతి, నా కుమార్తెకు యోడిగం చేయడానికి సేవకుడు కావాలి. ఏ ఈ కాళిందానగరంలో ఎవరిని ఇచ్చినా మాకు అవసరం లేదు. నీ భర్తని వారే సత్యవర్మరాజు నా కుమార్తెకి ఇస్తే సేవకు చేస్తాడు.
1: సత్యవతి, ఏం మాట చేస్తే మాత్రంలో కూర్చుంటున్నావు?

0: నేలకిద్ర ఎచ్చుకుంటా కూర్చున్నావు, మేము విస్తరత మాత్రం ఎత్తుకొని కూర్చున్నామని పడతాను.
1: సత్య కూర మేము అడగంగానే నేలకి తలకి ఇస్తున్నావు కొనుక్కున్నామయ్య.

అమ్మా కూలికి వచ్చావా, నాడికి వచ్చావా, నీ భర్తలు అడిగినంత మాత్రంలో చింతాకాంతురాలవై కూర్చున్నావు, లేచి ఇస్తావా, ఇవ్వనా, అబద్ధమా?

0: ఏదో బొంకాను, నా నోట అన్నాను కానీ ఇవ్వనను, వెళ్ళిపోతాము, ఇస్తాం ఇచ్చే లేకపోతే లేదు వెళుతాము.
1: దనగనక వస్త్రోహాలను కూడా ఉన్నాను, మేడలు కూడా ఉన్నాను, మిద్దెలు కూడా ఉన్నాను, భోరములు కూడా ఉన్నాను, కానీ ఈ భర్తాన్ని కూడా వారికి ప్రపంచంలో ఉన్నారా తల్లి?

0: మేము వెళ్ళిపోతున్నాము, నువ్వు దానం ఇవ్వలేవు, ఇస్తాను అంటలేవు, ఇవ్వను అంటలేవు, ఇక మేము వెళ్ళిపోతున్నాం.
1: ఓ నానా, కొండలతో

0: పెక్కు జనంబుల ఇచ్చిన చోట ఒక కుక్కల కొడుకు ఇవ్వకుండా కూటికి కొదువా.
1: అయితే ఎంతో దొడ్డి ఎన్నో ఆవులు ఉంటాయి.
0: పెక్కావులు గల చోటను ఒక దొడ్డిలో పెక్కావులు ఉంటాయి. 100 ఆవులు, 100 ఆవులు ఒక పాలిస్తుందా? ఇవ్వకుంటేది 90 ఆవులు ఇచ్చాయి, ఒకటి ఇవ్వదు. పెక్కావులు గల చోటను ఒక పక్కావు ఇవ్వకుండా పాటికి కొదువా. పెక్కు జనంబులు 100 మందిలో ఒక్క కొడుకు ఇవ్వకుండా కూటికేం కదవ కాదు. మొదటి ఊరు తూటుపోలేదు, సంకదోల తూటుపోలేదు.
1: రచ్చలో కొండంతంటే రచ్చలో కొండంత రాగం తీసి పుచ్చపోతుని పాట పాడినట్టు చేసింది. తొందర పాటగా వెళ్దాం నాడు ఇచ్చిన వాళ్ళే.

మిద్దలు మేడలు కోవలేదు, సువర్ణములు కోరలేదు, భర్తాడు కోరాలి నాదా.

0: కాళింగ నగరం వచ్చి కాళింగ నగరం నుంచి మళ్ళీ పోతున్నారు. వాళ్ళకు ఏమని చెప్పినావు, సమాధానం ఏమి చెప్పినావు, వాళ్ళకు మాట ఏమి ఇచ్చావు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, దవదూరం వెళ్ళిపోయారు.
1: అదియా.

0: నరహరా, నిన్ను వాళ్ళు ఏది తలకలక వస్తువు గోవేంద పుష్పరాఘవులు కోరలేదు. ఏది అడిగినా ఎద్దు, కానీ నిన్నే వాళ్ళ కుమార్తెకు సేవకారుత్యాన్ని కోరుకున్నారు. కోరుకుంటే ఎట్ల ఇవ్వాలని నా నోరు తడబడ్డాది. ఎక్కడ మాట్లాడుతున్నందుకు సందరేక ఏడ్చుకుంటా దుఃఖ చెల్లుకుంటా ఉన్నారు స్వామి. ఏదో తోయటం లేదు.
1: నువ్వు ఏడ్చుకుంటూ ఉంటే వాళ్ళు ఎండిపోతున్నారు.
0: అవును
1: ఇస్తారు, అది ఇంకో వస్తారు.

మళ్ళా మన పట్టణవాసం రాలేదా? ఎందుకు దుఃఖిస్తున్నావు? నేను ఎక్కడికి పోతాను? మళ్ళీ తిరిగి వస్తాను కదా. ఆ బ్రాహ్మణుడు యాడికి తీసుకపోతారో ఆ పోయి వాళ్ళు చెప్పిన పనులు చేసి మళ్ళా మన కాళింగ నగరం వెంచేస్తాను.

0: నా నాలుగుతోని పొమ్మంటనికైనా నోరు ఆడతం లేదు. ఏం చేయాలి స్వామి, ఎట్లా వెళ్ళిపోదాం?
1: రండి రండి రండి, వాళ్ళు తొందరగా పోయి మనం తీసుకొని వస్తాం రండి. అయ్యా స్వామి, అమ్మా ఎక్కడికి వస్తున్నారు?
0: ఏం చేశాము? వెళ్ళిపోతున్నారు
1: కదా. మీరు ఏమడిగారు? నా సఖీమణి సత్యావతిని ఏమడిగారు? ఎందుకు పోతున్నారు?
0: మూడు వరములు కోరుకున్నాము. ఫస్ట్ వరం పైన వివేకవరాలు
1: కోరుకున్నాము.
0: భర్త సేవకృత్యం చేస్తాను.
1: సరే, ఆ సత్యావతి తెలుసో తెలవగను తప్పుడు చేయక ఊరుకోని దుఃఖిస్తున్నది. ఇప్పుడు మీరు గోరండి, నేను
2: వస్తున్నావా?
1: ఇస్తాను.
2: ఇవ్వండి
1: ఇవ్వండి, నన్ను గోరాలిగా వస్తున్నాను.
0: దాన్ని
1: నేను వెళ్ళేస్తున్నా.

0: ఎక్కడికైనా వెళ్ళి సేవ చేసి రాండి.
1: వస్తాను,
0: పర్వాలేదు. తొందరపాటుగా నీవు ఇక్కడ పెట్టి ఏ పని చెప్పరాదు. నువ్వు ఏమైనా కానీ తొందరపాటుగా ఇంటికి వెళ్ళి నువ్వు శాఖం చేసుకుని ఉండండి. నేను ఏ పని చెప్తాను తొందరపాటుగా ఆ సత్యం తప్పించి వస్తాను.
1: సరే.

0: నాదా నాన్నగారు అడుగులు 60 పనులు చెప్పి ఇలా సత్యం తప్పించి మొదట అమ్మ మాట మీది చేసి
1: నవమాలిక నువ్వు ఎట్లా చేయి గాని
0: అయితే ఇప్పుడు తొందరపాటుగా చేసి సత్యం తప్పించొస్తా. ఓ రాజా ఇట్లా నిలబడితే బాగుండదు కదా, తొందరపాటుగా నువ్వు అక్కడ ఉన్నావు రాజు కావచ్చు, నా సేవకు వచ్చినప్పుడు సేవకం చేయాలి, సేవకార్యం చేయాలి.
2: ఏమని పిలవాలి మరి?
0: ఓ పండుగ అడమరక్క.

0: ఎవరికి బాగుండదు, నీకైనా చీపురికాయ చేతికిస్తున్నా, ఇక్కడ ఊడ్చి కళ్ళపు చల్తావా లేదా?
1: సల్తారు మీరు చెప్పిన ప్రకారంగా చేస్తారు. భూపతుల సేవ గొలియును, భూపతుల సేవ గొలియును, ఏ పున పల్లీట దాగి ఇంద్రోపలే మహా

0: చేస్తున్నావా?
1: మహారాజులకు చక్రవర్తి యుద్ధాన్ని బొమ్మను పోతాను, రాజాగారు రాజులకు ఇంకేవేదైనా చెప్పు చేస్తాను. ఈ శ్రీకాంతలు చేసే పని నన్ను చేయమంటున్నావు, ఇది భావ్యము కాదు తల్లి.
0: మారుమడి పెట్టి చూచుటందుకు విడియము లేకను చాలా కొట్టి వేయించు.

0: ఇప్పుడు తొందరపాటుగా నీవు పిడికలు చేసి అక్కడ చేసి తొందరపాటుగా పెట్టాలి.
1: చేస్తాను పర్వాలేదు, నువ్వు చెప్పినప్పుడు చేస్తాను. నేను తప్పకుండా మీ సేవ చేస్తుంది. ఏమేం చేశారు తప్పకుండా చేస్తాను.

0: చెప్పిన ప్రకారంగా పిడికలు చేశాను, అక్కడ పెట్టాను, ఆకలి కూర్చాను, కలియపదల్లాను.
1: అయితే ఇప్పుడైనా కానీ తొందరపాటుకు వెళ్ళి నేను వస్త్రం ఇస్తాను, నా వస్త్రం ఉత్తుకొని తొందరపాటుకు రావాలి. రాండి.
0: వస్త్రాలు తీసుకొని నదికి పోయి నదిలో వస్త్రాలు శుభ్రపరచుకొని వస్తాను. నీవే

0: అమ్మా, ఓ గాలి లేవా, ఇక్కడ సముద్రంలో గాలి లేదు, వస్త్రాలు శుభ్రపరచుకుంటుంది కదా, రాండి తల్లి, రాండి రాండి రాండి. వస్త్రాలు ఆరాయి అమ్మగారు.
1: నేను వస్త్రాలు తెచ్చా?
0: వస్త్రాలు తెచ్చా.
1: వస్త్రాలు తెచ్చాను కానీ ఇప్పుడు తొందర పాటుగా నాకు వెన్నీళ్ళు సన్నీళ్ళు కాబట్టి 1000 గోళాలు తెచ్చి స్నానం చేయించాలి.
0: సరే పర్వాలేదు, నువ్వు చెప్పిన ప్రకారంగానే చేస్తాను తల్లి. నువ్వు చెప్పిన మాట గిరిదాటను.
1: అదే తొందర పాటు చేయండి.
0: చేస్తాను. ఇవి ఇక్కడ కూర్చోని స్నానం చేపిస్తున్నాడు, చేయండి.
1: అదే తొందర పాటు చేసావా?
0: వేసారు
1: తొందరగా.
0: తొందరగా చేస్తున్నాడు.

0: విషయాన్ని నన్ను చేపిస్తున్నావు, ఇది నీకు భావ్యమా? ఒక రణరంగ యుద్ధంలో జయించినప్పు అంటే అట్లా పోయి జయించి వస్తాను, లేవు శత్రువుల మీదకి పొమ్మంటే పోయి వస్తాను, శత్రువులు ఎవరైనా నీ ఇంటికి వస్తే వాళ్ళు వదిలించమంటే వదిస్తాను. ఈ శ్రీకాంతలు చెప్పాలి నన్ను చేపిస్తా భావ్యమా?
1: అదే సీరియస్ ప్రాణులు చేయమంటున్నావు కదా.
0: అవునవును,
1: ఇప్పుడు తొందరగా వెళ్ళి లోనికి వెళ్ళి వస్తాము, కట్టుకొని వేయించాల్సింది కదా. ఇప్పుడు ఇక్కడ ఉండండి, తొందరగా మళ్ళీ వస్తాను నేను.
0: సరే సరే పర్వాలేదు.
1: ఇప్పుడు మన ఆయనగారు ఎక్కున్నాడో, ఈ కురులు దుమ్మన్నాడు వాడు, కీర్జలు వేశాడు, స్నానం చేయించాడు మహారాజు, సత్యం తప్పట్లేదు. మన ఆయనగారికి వెళ్ళి తొందరగా మొరైతాను, మళ్ళీ ఏం పని చెప్తాడో.
0: కుమార్తె ఏమయ్యాదమ్మా?

0: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో సత్యవర్మ నాటకం చిందు యక్షగానం రెండవ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి. నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు. చిత్రసీమలో ముందుగా ఊపిరి చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం గోపి సుందర్.

ఇప్పుడు దేవదాస్ చిత్రం కోసం కార్తీక్, రమ్య బెహ్రా ఆలపించిన గీతం విందాం. గీత రచన రామజోగయ్య శాస్త్రి.

చిత్రసీమలో చివరిగా వినబోతున్న పాట టక్కరి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న ఆలపించింది. గీత రచన కులశేఖర్, సంగీతం మణిశర్మ.

టక్కరి దొంగ చిత్రం నుంచి పాట అది. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, ఈనాటి అంశం చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు అంశం గురించి శాస్త్రవేత్తల వివరాలు.

7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో రైతు సేవలో సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం అంశం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత, ఈ అంశాన్ని గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటున్న అతిథులు శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దనరావు, ఇంకా విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు గారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణలో ప్రసారమవుతుంది. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో కె కళ్యాణ్ వసంత్, బి శారదా గారులు ఆలపించే లలిత గీతాలు. 8:15 పార్లమెంట్ కార్యకలాపాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్, 9:30 మనీ టాక్ అండ్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో సత్సంగం గురించి విఎస్ఆర్ మూర్తి గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:35 పొలం పనులు, సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం, శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 హనుమకొండ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు డి వీణావాణి. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ యూత్ డే గురించి కొన్ని వివరాలు. ఇంకా ఇది మన చట్టం శీర్షికన డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గారుల గాత్ర యుగళం ప్రసారమవుతుంది. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో డి సాయి మనోజ్ఞ ఆలపించే భక్తి గీతాలు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అద్వైతరాయ్ గాత్రం ప్రసారమవుతుంది. సారంగి శ్రీ మహమ్మద్ అస్లాం ఖాన్, తబలా శ్రీ వివేక్ కాయిల్, తాన్పురా శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేనుకబుర్లు గ్రహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 2:30 నిసిగంధ్ మరాఠీ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సత్యవర్మ నాటకం చిందు యక్షగానం 3వ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం వారు. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ బాబు గారి ప్రసంగం ఉంటుంది. ఇంకా పాడి పశువుల ముర్రిపాలు ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సి వినయశ్రీ గారి వివరాలు ఉంటాయి. 9:15 స్పాట్లైట్, 9:30 చర్చాక విషహే ఢిల్లీ కేంద్రం నుండి, రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50 వస్తుంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాత బస్తీ మెట్రో రైలు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,35,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తెలియజేసింది. జార్ఖండ్లో పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖండించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాత బస్తీ మెట్రో రైలు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎచ్ఎంఆర్ఎల్పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి పలు ఆదేశాలు ఇచ్చారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ కారిడార్లో పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్లను జత చేయాలని, ఇందుకు అవసరమైన కోచ్ల కొనుగోలు ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర పారదర్శకంగా అందించేలాగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో భారత పత్తి సంస్థ సీసీఐ సీఎండీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. తూకం, నాణ్యత నిర్ధారణ, బ్యాంకు చెల్లింపుల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో మద్దతు ధర అందేలాగా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోళ్ల నిర్వహణ పక్కగా చేపట్టాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మారుబోనం సమర్పించారు. ఆషాఢ బోనాలోత్సవాల్లో భాగంగా మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారని, అమ్మవారి దివ్యాశిస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని మంత్రి కొండ సురేఖ ఆకాంక్షించారు. నిషేధిత భూముల అంశంపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రిజిస్ట్రేషన్ అధికారులతో సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ భూసేకరణ, జీవోలు, లేఅవుట్ అనుమతులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హుల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, ఆన్లైన్ వివరాల ఆధారంగానే నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులు అవుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఉద్యోగి కూడా లేకుండా ముఖ్యమంత్రి సోదరులు కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఊరు పేరు లేని కంపెనీలకు రాష్ట ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. అనుముల కొండల్ రెడ్డి టెసరా కంపెనీ చైర్మన్ అని లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నారని, మరో సోదరుడు జగదీష్ రెడ్డి కాంట్రాక్టులు చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్ట్ ఇచ్చారని కూడా ఆయన ఆరోపించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆశయాల సాధనే లక్ష్యంగా సాగుతున్న 35వ రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర 12 నుంచి 15 తేదీ వరకు తెలంగాణలో కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. జాతీయ సమైక్యత, మత సామరస్యం, ఉగ్రవాద వ్యతిరేక పోరాట సందేశంతో తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర కర్ణాటకకు చెందిన 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో సాగుతోంది. మక్తల్, హైదరాబాద్, ఆదిలాబాద్ మీదుగా సాగి 20వ తేదీన ఢిల్లీలోని వీర్భూమికి చేరుకుంటుందని చెప్పారు. ఈ యాత్రకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి

0: ఎన్యూమరేషన్ పూర్తయింది. వీరిలో 70.3% ఫామ్లు డిజిటలైజ్ కాగా 21.7% ఫామ్లు సేకరించలేకపోయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తెలియజేసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా వీరిలో 2,64,87,214 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫామ్లను డిజిటలైజ్ చేశారు. మరో 73,39,234 ఎన్యూమరేషన్ ఫామ్లు సేకరించలేకపోయినట్లు అధికారులు చెప్పారు. వారిలో 45 లక్షల మందికి పైగా మరణించినట్లు, 6,70,203 మంది అందుబాటులో లేకపోవడం, 9,22,230 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోవడం, 102,294 మంది ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉండడం వంటి కారణాలున్నాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో చాలామంది అవయవ దానం గురించి తెలుసుకుని స్వచ్ఛందంగా తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఖమ్మంలోని అన్నం సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాల గురించి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనంత్ శ్రీనివాసరావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: అన్ని రకాల ఆర్గాన్స్ ఇతరులకి ప్రమాదంలో ఆఖరి దశలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో నేటి ఆధునిక యుగంలో ఎందరో డాక్టర్స్ రీసెర్చ్ చేసేసి ఈ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ సిస్టమ్ ని కనుగొని ప్రాణదావతులు అవుతున్నారు. మేము ప్రజల్లో వివిధ అవగాహన కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నాం.
0: తెలంగాణలో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనే వార్తలు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలయ్యాక అర్హులెవరు ఓటు హక్కు కోల్పోకుండా న్యాయపరంగా పోరాడతామన్నారు.
2: ఆగస్టు 15 నాడు ఓటర్ లిస్ట్ ప్రచురిస్తారని చెప్తున్నారు. కొంత అర్హుల ఓట్లు కూడా తొలగించినట్టుగా కనబడతా ఉంది. అర్హులకు అన్యాయం జరగకుండా తప్పకుండా న్యాయపరంగా ఏం చేయాలి, పార్టీ పరంగా ఏం చేయాలి, ఇవన్నీ కూడా జిల్లాల వారీగా జరిగే సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా అర్హులకు న్యాయం జరిగేదాకా మా పార్టీ తరఫున పోరాటం.
0: జార్ఖండ్లో పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖండించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.
3: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజ్ ని సిబిఐ గొప్పచెప్పమంటే ఎందుకు చేయట్లేదు? విద్యార్థులు స్వచ్ఛందంగా చేస్తున్నారు, జార్ఖండ్ ప్రభుత్వం స్పందించట్లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తామన్నారు రాహుల్ గాంధీ. ఆన్సర్, వై సైలెంట్ ఆన్ జార్ఖండ్?
0: ములుగు నియోజకవర్గంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో ఎన్యూమరేషన్ ప్రక్రియ 100% పూర్తయింది. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఈ విషయం తెలియజేశారు. జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమర యోధుడు పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రకటించాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రఘునాథపల్లి మండలం కోమలలో పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించాలని ఆయన చెప్పారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్దిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద చూపాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి రాహుల్ సూచించారు. భద్రాచలంలో ఉద్దీపకం వర్క్ బుక్ 3 పై ఉపాధ్యాయులకు 2 రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి పిలుపు మేరకు సంగారెడ్డి కొత్తగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రలు ఘనంగా నిర్వహించారు. జాతీయ ఎజెండాలతో భారీ ర్యాలీలు చేపట్టారు. ఎల్నిన్యో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందువల్ల రైతులు వరి సాగు తగ్గించి తక్కువ నీటితో 6 తడి పంటలు, చిరుధాన్యాలు సాగు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. రైతులతో మాట పంట మార్పిడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆయన చెప్పారు. అడవులను సంరక్షించాలని, అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అటవీ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. స్పష్టమైన ఓటర్ జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీప్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: NCDC విధేయకాయ చ ప్రదత్తా స్వీకృతిః. కేంద్రేణ పునరుక్తం యత్ అరుణాచలప్రదేశః భారతస్య అభిన్నమంగమస్తి, ఏతత్ శాశ్వత సత్యం న కేనాపి పరివర్తయితుం శక్యం. పాకసర్వకారేణ ప్రాయోజితస్య ఆతంకవాదస్య ఉద్ఘాటనాయ విశ్వవ్యాపి ప్రదర్శనస్య ఆహ్వానానాం మధ్యే గురువాసరాత్ POJK మధ్యే ప్రతిషేధ ప్రదర్శనాని వైశ్విక రూపం ధారయిష్యంతి. నాసా సంస్థయా చంద్రాధార కార్యక్రమే ఇసరో సంస్థా సహభాగిత్వేన భవితుం ఆమంత్రితా. అపి చ కనాడా ఓపెన్ టెన్నిస్ ప్రతిస్పర్ధాయాం పోలాండ్ దేశస్య ఇగా స్విటేక్, రష్యా దేశస్య డయానా ష్నైడర్ ఇత్యేతాం పరాజిత్య ఉపాంత్య చక్రం ప్రావిశత్. అథ వార్తాః విశదీకృత్య. సంసదా అద్య అధికరణ పరిష్కార విధేయకం 26th-2000 పారితం. రాజ్యసభయా అద్య విధేయకస్యాస్యానుమోదనమంగీకృతం, యత్ లోకసభయా పూర్వమేవ పారితం ఆసీత్. విధిన్యాయ రాజ్యమంత్రి అర్జున రామ మేఘవాలః ఏతత్ విధేయకం ఉపస్థాపితవాన్. అస్య విధేయకస్య ముఖ్యోద్దేశ్యం తావత్ వివిధాధికరణానాం అధ్యక్షానాం సదస్యానాం చ అర్హతాసు నియుక్తౌ సేవానియమేషు తథా అధికరణానాం ప్రశాసనే కార్యప్రణాళ్యాం చ దక్షతాం స్వాయత్తతాం పారదర్శితాం ఏకరూపతాం చ ఆనేతుం అస్తి. చర్చాయాః ప్రత్యుత్తరే సతి మేఘవాలేన ఉక్తం యత్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః నేతృత్వే సర్వకారేణ 25th-2000 వర్షె అధికరణానాం యుక్తీకరణస్య ప్రక్రియా ఆరబ్ధా ఆసీత్. మంత్రిణా ప్రోక్తం యత్ అస్మిన్ నూతన విధేయకే రాష్ట్రియ అధికరణ ఆయోగస్య స్థాపనాయాః ప్రావధానమస్తి, యస్య అధ్యక్షతా సర్వోచ్చన్యాయాలయస్య పూర్వన్యాయాధీశః ఉత ఉచ్చన్యాయాలయస్య పూర్వముఖ్యన్యాయాధీశః కరిష్యతి. విధేయక పారణాత్ పరం సదనే విశేషోల్లేఖానాం విషయేభ్యః సమయః కల్పితః, యస్మిన్ వివిధ సదస్యైః లోకమహత్వస్య విషయాః ఉత్థాపితాః. కార్యసమాప్త్యనంతరం పీఠాసీనాధికారిణా సదనస్య కార్యాచరణం శ్వః ప్రాతః 11:00 యావత్ స్థగితా. లోకసభయా అద్య కేరళ నామ పరివర్తన విధేయకం పారితం. అస్మిన్ విధేయకే సంవిధానస్య ప్రథమ అనుసూచ్యాం రాజ్యస్య కేరళ ఇతి నామ పరివర్త్య కేరళం ఇతి కర్తుం ప్రావధానమస్తి. అస్య విధేయకస్య విషయే భాషమాణః గృహరాజ్యమంత్రి నిత్యానందరాయః అవదత్ యత్ గతవర్షే కేరళవిధానసభయా రాజ్యస్య నామ కేరళమితి కర్తుం కేంద్రసర్వకారాయ అనురోధప్రస్తావః పారితః ఆసీత్. తేనోక్తం యత్ మలయాళం భాషాయాం రాజ్యస్య నామ కేరళమితి అస్తి, యదా తు సంవిధానే ఏతత్ కేరళ ఇతి లిఖితం ఆసీత్. రాజ్యసభయా రాష్ట్రియ సహకారితా వికాస నిగమ సంశోధన విధేయకమపి పారితం. సహకారితా రాజ్యమంత్రి మురళీధర్ మొహోల్ ఇత్యనేన ఉపస్థాపితం విధేయకం నిగమస్య గతివిధీన్ ఔద్యోగిక పణ్యేషు అపి విస్తారయితుం అనుమతిం దదాతి. ఉభయపి విధేయకే నీట విప్రతిపత్తిమధికృత్య విపక్షస్య కోలాహల మధ్యే చర్చాం వినైవ పారితే. కార్యసమాప్త్యనంతరం లోకసభా శ్వః యావత్ స్థగితా అభవత్. झारखंड राज्य छात्रान विरुद्ध्य आरक्षकाणां बल प्रयोग प्रकरणे अद्य NDA संयुतेः सांसदाः संसद परिसरे पथ संचलनम् अकुर्वन्. सांसदाः करेषु फलकानि धृतवन्तः येषु आरोपः आसीत् यत् सर्वकारस्य आश्वासनानन्तरमपि विपक्षः चर्चां परिहरति. पथसञ्चलनमिदं मंगलमिलन इति NDA संसदीय दलस्य उपवेशनात् परम् अभवत्. కేంద్రీయ మంత్రి అనుప్రియా పటేల విపక్షం సంసద్ కార్యాచరణే బాధాం ఉత్పాదయితుం ఆరోపితవతీ. వార్తాహరై సహ సంభాషమాణా సా ప్రావోచత్ యత్ విపక్షస్య యాచనాః స్వీకృతాః, తథాపి విపక్షీయ దళాని చర్చాయై తత్పరాణి నైవ సంతి.
1: पेपर लीक को लेकर भी जो तमाम बातें हुई, सरकार ने हर मांग को स्वीकार किया, एक नया कड़ा कानून बनाया. गृह मंत्री जी के वक्तव्य को लेकर लगातार ये मांग करते रहे हैं और हमारी सरकार ने स्पष्ट किया है. माननीय गृह मंत्री जी सदन के अंदर अपने चर्चा भी करना चाहते हैं, अपनी बात भी रखना चाहते हैं, लेकिन ये सुनने के लिए तैयार नहीं है, चर्चा में भाग लेने के लिए तैयार नहीं है. इनका एक ही मकसद है कि सदन को बाधित करना है.
0: సర్వకారేణ ఉక్తం యత్ భారతీయ ఋతు విజ్ఞానేన సహ ఘనిష్ట సమన్వయేన ప్రవర్ధమానాయాః ప్రావృడ్ స్థితేః తథా కిషౌ ఎల్ నీనో ప్రభావస్య సంభావ్య దుష్పరిణామానాం నిరంతరం నిరీక్ష

0: nz is equal to small p. This is known as equation of the plane in the normal form or perpendicular form. Here p is the distance from the origin to the plane, and l, m and n are the direction cosines of normal to the plane. Now we find that the angle between two planes. Suppose the given two planes are a1x plus b1y plus c1z plus d1 is equal to 0 and a2x plus b2y plus c2z plus d2 is equal to 0. The angle between the normals of two planes is called the angle between the planes. The direction ratios of normal to the plane a1x plus b1y plus c1z plus d1 is equal to 0 are a1, b1 and c1, and the direction ratios of normal to the plane a2x plus b2y plus c2z plus d2 is equal to 0 are a2, b2 and c2. If theta is the angle between two planes, that is, theta is the angle between their normals, then cos theta is equal to a1 a2 plus b1 b2 plus c1 c2 is divided by square root of a1 square plus b1 square plus c1 square into square root of a2 square plus b2 square plus c2 square.
1: We have been just listening to a lesson for BSc second year mathematics students titled Equation of a Plane from Dr. K. Sridevi.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B. R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.
3: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రం కోసం కార్తీక్, గాయత్రి ఆలపించిన గీతం విందాం. గీత రచన చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలోని పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు అని మనకు ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు పండించి మనం ఉపయోగించి మన అందరి ఆరోగ్యం కాపాడుకోవచ్చని వివరాలు ఈ విధంగా మనకు అందిస్తున్నారు. ధాన్యాలు అనేవి పెద్ద పరిమాణంలో ఉండే బియ్యం, గోధుమలు, బార్లీ వంటివి. చిరుధాన్యాలు అనేవి చిన్న పరిమాణంలో ఉండి తినడానికి అసౌకర్యంగా ఉండడంతో ఇవి తృణీకరించబడినవి. అందుకే చిరుధాన్యాలను తృణధాన్యాలు అని కూడా అంటారు. ఈ చిరుధాన్యాలు గడ్డి జాతికి చెందిన పంట. వీటిలో కొన్ని రకాలలో ఆరోగ్యకరమైన మేలు చేసే గుణం అధికంగా ఉండడం వలన వీటిని సిరిధాన్యాలని కూడా అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది చిరుధాన్యాలపైన ఎన్నో విషయాలు చెబుతున్నప్పటికీ సాధారణ ప్రజానీకానికి ఏ చిరుధాన్యం ఎలాంటి పోషకాలను అందిస్తుందో, ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టతరమైన విషయం. అందుకే వివిధ శాస్త్రీయ సాంకేతిక పరిశోధనల ఆధారంగా ఎలాంటి ముఖ్యమైన ప్రయోజనం కలిగి ఉంటుందో సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో వైవిధ్యమైన చిరుధాన్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనుగడలో ఉన్న కొన్ని చిరుధాన్యాల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు నిపుణులు. ఇవి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. ప్రధాన చిరుధాన్యాలు లేదా మేజర్ మిల్లెట్స్ అని, తర్వాత చిన్న చిరుధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అని, తర్వాత మిథియా చిరుధాన్యాలు లేదా సూడో మిల్లెట్స్ అని మూడు రకాలుగా మన శాస్త్రవేత్తలు విభజించారు. ప్రధాన చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగుల పరిమాణం మిగిలిన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా పెద్దగా ఉండడంతో వీటిని ప్రధాన చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక చిన్న చిరుధాన్యాలంటే కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, ఒరిగలు, అరికలు పరిమాణం ప్రధాన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా కొంచెం చిన్నగా ఉండడంతో చిన్న చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక మిథ్యా చిరుధాన్యాలంటే అమరాంతస్ అంటే తోటకూర గింజలు, రాజ్గిర్, బకువీట్ వంటివి ఈ వర్గంలో వస్తాయి. ప్రధాన చిరుధాన్యాలలో జొన్నలు ముఖ్యంగా బరువు తగ్గడానికి, సూక్ష్మ ఖనిజాల లోపాలను నివారించడానికి,

ఉపయోగపడతాయి. అన్ని ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాల్లో జీర్ణ వ్యవస్థకు మేలు చేసే పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో మధుమేహ వ్యాధి, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. అన్ని చిరుధాన్యాలను తినడం వల్ల కలిగే శక్తి సమానమైనప్పటికీ చిన్న చిరుధాన్యాలలో ప్రత్యేకమైన సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఇన్ఫెక్షన్స్ నుండి కణజాలాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చిన్న చిరుధాన్యాలని అద్భుతమైన ఆహారం, సూపర్ ఫుడ్స్గా పరిగణించడం జరిగింది. వీటిలో గ్లూటీన్ అనే పదార్థం లేకపోవడం వలన జీర్ణకోశ వ్యాధులను నివారించవచ్చు. పచ్చజొన్నలలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వలన తీసుకున్న ఆహారం మెల్లగారిగి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నివారిస్తుంది. పచ్చజొన్నలలో ఉండే ఫ్లావనాయిడ్స్ రక్తంలోని ఇన్సులిన్ను ప్రభావవంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. తెల్లజొన్నల కన్నా పచ్చజొన్నలలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. తక్షణమే శక్తినిస్తాయి, నీరసాన్ని వాతాన్ని తగ్గిస్తాయి. ఇక సజ్జలు లేదా బాజ్రా పర్లు, సజ్జలు బాజ్రా పర్లు మిల్లెట్ అంటే ఇవి రక్తనాళాలలో కొవ్వును పేరుకోకుండా లిగ్నిన్ అనే ఫైటోకెమికల్ ద్వారా గుండె లయను నిబద్ధం చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం నివారిస్తుంది, జీర్ణకోశ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, రక్తనాళాలలో కొవ్వును తొలగిస్తుంది కనుక గుండె సంబంధిత రోగాలను నివారిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, సజ్జలు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది, రక్తహీనతను మధుమేహాన్ని నియంత్రిస్తుంది, మంచి కొవ్వును పెంచుతుంది, గాల్ బ్లాడర్ రాళ్లను తొలగిస్తుంది, అధిక బరువును నియంత్రిస్తుంది, అల్సర్ను అసిడిటీలను తొలగిస్తుంది, రక్త ప్రసరణను అదుపులో ఉంచి రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. ఇక రాగులు, ఫింగర్ మిల్లెట్ లేదా ఇటాలియన్ మిల్లెట్. ఈ రాగులు కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలకు దంతాలకు పటుత్వం ఇస్తుంది. అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల మాంసకృతులు ఎక్కువగా లభిస్తాయి. ఇనుము అధికంగా ఉండడం వలన రక్తహీనత సమర్థవంతంగా తొలగిస్తుంది, తద్వారా జుట్టు రాలుట తగ్గుతుంది, ఊబకాయాన్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, మధుమేహ వ్యాధిని నివారిస్తుంది, మొలకెత్తిన రాగి మాల్ట్ సులభంగా జీర్ణమవుతుంది కనుక వృద్ధులు సులభంగా తినొచ్చు, విటమిన్లు మినరల్స్ లోపాన్ని నివారిస్తుంది. ఇక కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్ గురించి ఈ విధంగా, కొర్రలు పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది హాని కలిగించే బ్యాక్టీరియాని తొలగిస్తుంది, ఉదర సంబంధిత వ్యాధులను మధుమేహ వ్యాధులను నివారిస్తుంది, రక్తహీనతను మూర్చ వ్యాధిని నివారిస్తుంది, క్యాన్సర్ కణాలను నివారించి అన్ని రకాల క్యాన్సర్లను తగ్గిస్తుంది. B12 అధిక మాంసకృతులు ఎక్కువగా ఉండడం వలన ఆర్థరైటిస్, గౌట్, మూర్చే, గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తినిస్తాయి. ఇక అండుకొరలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్, అమెరికన్ మిల్లెట్. ఈ అండుకొరలు పచ్చని రంగు కలిగి ఉంటుంది, నరాల బలహీనతను తొలగిస్తుంది, జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది, యాంటీ క్యాన్సర్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, అధిక మాంసకృతులను కలిగి ఉంటుంది, ఆటిజం మతిమరపును తొలగిస్తుంది, ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, కంటి సమస్యలను తొలగిస్తుంది. ఒరిగలు, ప్రోసో మిల్లెట్ లేదా హాగ్ మిల్లెట్ లేదా చైనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఒరిగలు కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ గా పనిచేసి వయసును మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండెలో మంచి కొవ్వును పెంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది, చర్మ వ్యాధులను తొలగిస్తుంది, పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది, మాంసకృతులు అధికంగా ఉంటాయి, పోషకాహార లోపాలు తగ్గుతాయి, ఎముకల పటుత్వానికి సహకరిస్తుంది, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను నివారిస్తుంది, మధుమేహాన్ని తగ్గిస్తుంది. సామలు, లిటిల్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు ఈ సామలని. సామలు వీటిని తినడం వలన ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలపడుతుంది, తద్వారా హార్మోన్ల అసమతుల్యతను పోగొట్టి PCOD, PCOS, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా వచ్చే ఋతుచక్ర సమస్యలు, జుట్టు రాలుట, తక్కువ శుక్రకణాల సంఖ్యను అరికడుతుంది. అంతేకాకుండా సంతాన లేమి సమస్యలను నివారిస్తుంది, కడుపు బరం, తెల్ల తేనుపులు, సుఖ వ్యాధులు, అజీర్ణం అరికట్టుతుంది, చనుబాలు కోసం బాలింతలకు ఉపయోగపడుతుంది. ఇక అరికెలు లేదా కోడో మిల్లెట్కు వస్తే, ఈ అరికెలు రక్తమును శుద్ధిపరుస్తుంది, వ్యాధి నిరోధకతను పెంచుతుంది, గుండె వ్యాధులను బరువును తగ్గిస్తుంది, రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఆటిజం, అలర్జీ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది, ఎముకలకు పటుత్వము చేకూరుస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఈ అరికెలను తిన్నప్పుడు ఇన్సులిన్ పెరగటం వలన మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. ఇక ఊదలు లేదా బార్న్యార్డ్ మిల్లెట్, జపనీస్ మిల్లెట్ అంటారు.

0: ఈ ఊదలు కాలేయ వ్యాధులను తొలగిస్తుంది. లివర్ వాపులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటి హెపటైటిస్, పచ్చకామర్ల వ్యాధిని, కాలేయ క్యాన్సర్ వ్యాధులను అరికడుతుంది. అసైటిస్ అనే నీటితో నింపబడే పొట్టను తగ్గిస్తుంది. మూత్రకోశ వ్యాధులను సమర్థవంతంగా తొలగిస్తుంది. కిడ్నీలలో గాల్ బ్లాడర్, పిత్తాశయంలో ఉండే రాళ్లను తొలగిస్తుంది. తరచుగా వచ్చే మూత్రాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తంలో సమతుల్యాన్ని ఉంచుతుంది. మధుమేహ వ్యాధి టైప్2 వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, గర్భాశయ క్యాన్సర్ల నుండి తప్పిస్తుంది. చిరుధాన్యాలను వండటంలో సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. చిరుధాన్యాలను వండే ముందు 3 నుంచి 5 గంటల పాటు నానబెడితే అందులో ఉండే గ్యాస్ట్రోజెన్స్, ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోయి సులభంగా జీర్ణమవుతుంది. మనకు లభ్యమయ్యే చిరుధాన్యాలను 2 రోజులకు ఒక రకంపు చొప్పున, రోజుకు కనీసం ఒకసారైనా అంబలి, రొట్టె, గటక వంటి రూపంలో తింటూ ఉంటే అనేక వ్యాధులను అరికట్టుకోవచ్చని ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు. మరిన్ని వివరాల కోసం వారు ఫోన్ నంబర్ కూడా తెలియజేశారు. కనుక ఫోన్ నంబర్ను ఒకసారి మీరు నోట్ చేసుకోండి, పెన్నుతో రాసుకోండి. 8 1 4 3 5 5 3 0 1 4. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఈ మిల్లెట్స్ గురించి సరైన అవగాహన కానీ, ఈ మిల్లెట్ల వలన ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఎటువంటి సూచనలు కావాలన్నా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1.5 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం. అల్లరి అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: అల్లరి అల్లుడు చిత్రం నుంచి పాట విన్నారు. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును కూడా పార్లమెంట్ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. భారతీయ బ్యాంకులు కృత్రిమ మేధస్సును సమగ్రంగా వినియోగించుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. చంద్రుడికి సంబంధించిన పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇస్రోని ఆహ్వానించింది. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. లోక్సభ గతంలో ఈ బిల్లును ఆమోదించగా రాజ్యసభ కూడా ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. సభలో 2 వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వివిధ ట్రైబ్యునల్స్ కు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, ఏకరూపత, స్వయం ప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ట్రైబ్యునల్స్ నిర్వహణ పనితీరును మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. సభ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత రాజ్యసభ వాయిదా పడింది. అంతకుముందు నీట్ విషయమై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో సహా వివిధ అంశాలపైన రాజ్యసభలో నిరంతరం గందరగోళం నెలకొంది. కేరళ రాష్ట్రం పేరు మార్పు బిల్లు 2026ను కూడా లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా లోక్సభ ఆమోదించింది. 1962 నాటి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్టాన్ని సవరించడం ఈ బిల్లు లక్ష్యం. అనేక అంశాలపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ 2 బిల్లులు ఆమోదం పొందాయి. సభ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత లోక్సభ కూడా వాయిదా పడింది. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలపై సమాధానమిచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం లేదని రిజిజు అన్నారు.

0: राहुल गांधी जी कई दिनों से गृह मंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में। अब जब सरकार तैयार है, गृह मंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं। मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है।
1: మరోవైపు హోంమంత్రి అంశంపై ప్రకటన చేయకుండా తప్పించుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేడా ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఈ నిర్వివాద వాస్తవాన్ని ఏదీ మార్చలేదని మన దేశం ఈరోజు మరోసారి స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడం న్యూఢిల్లీకి అత్యంత ముఖ్యమైన విషయమని చెప్పారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు సమన్వయం కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ మెకానిజం ఇటీవల జరిపిన 36 సమావేశంలో కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించినట్లు రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
2: It was agreed to continue to use existing mechanisms, diplomatic and military channels, including the WMCC, local commander level meetings and other agreed mechanisms to resolve outstanding issues and avoid misunderstanding and miscalculation along the line of actual control.
1: ఈ నెల 7వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 967 లక్షల హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైత సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వరి సాగు 344 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజల సాగు 180 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 5 లక్షల హెక్టర్లకు పైగా అధికమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. శ్రీ అన్నం అనగా చిరుధాన్యాలు 168 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే పత్తి సాగు 106 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. అదనంగా పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 103 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. చెరుకు 58 లక్షల హెక్టర్లలోనూ, జనపనార మేస్తా 6 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్రంగా అనుసరించాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో 2026 ఫీడ్బ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, క్రెడిట్ డెలివరీ, కస్టమర్ సర్వీస్, ఆర్థిక సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాల గుర్తింపును, పరిష్కారాన్ని మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో పారదర్శకత లేకుండా బ్లాక్ బాక్స్ మోడల్స్, ఆల్గరిథమిక్ పక్షపాతం, టెక్నాలజీ ప్రొవైడర్ల కేంద్రీకరణ, డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, ఏఐ ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడ్డం వంటి నష్టాల గురించి కూడా గవర్నర్ బ్యాంకులను హెచ్చరించారు. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆ శాఖ కార్యదర్శి అశోక్ కేకే మీనా, ప్రాథమిక సంస్థాగత యంత్రాంగంగా జిల్లా నీరు పారిశుద్ధ్య మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈ కమిషన్ సమావేశాలు నిర్వహించి వాటి వివరాలను JJMIMES పోర్టల్లో అప్లోడ్ చేయాలని జిల్లాను కోరారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, దీర్ఘకాలిక నీటి భద్రతను ప్రోత్సహించేందుకు క్యాచ్ ద రెయిన్, జల్ సంచయ, జన్ భాగీదారీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని కూడా కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు చెప్పారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ, దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఇది భారతదేశ జాతీయ గర్వాన్ని, ఐక్యతా స్ఫూర్తిని సమీక్షగా జరుపుకునేందుకు అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ప్రేరేపిస్తోంది. 2024-25 సంవత్సరాలకు గాను 115 మంది కళాకారులకు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, పురస్కారాలను రాష్ట్రపతి గురువారం నాడు జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. కేంద్ర సంస్కృతి, పర్యటన

శాఖల మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సంస్కృతి శాఖ సహాయ మంత్రి రావీంద్రజిత్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఎంపికైన ఫెలో విజేతలు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతేకాకుండా ఈ ప్రముఖ కళాకారులు సంగీతం, నృత్యం, నాటకం, జానపద గిరిజన కళలు, తోలుబొమ్మలాట, అనుబంధ రంగస్థల కళారూపాల వంటి సమస్త ప్రదర్శన కళా ప్రక్రియల చెందినవారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఫెలోషిప్ కింద 3 లక్షల రూపాయల నగదు, అకాడమీ అవార్డు కింద తామ్రపత్రం, అంగవస్త్రంతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రదానం చేస్తారు. ఆర్టెమిస్ ఒప్పందాల కింద భారత్ అమెరికా దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు నాసా తన మూన్ బేస్డ్ కార్యక్రమంలో చేరవలసిందిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ఆహ్వానించింది. ఈ ఒప్పందం ప్రకారం ఓపెన్ సైంటిఫిక్ డేటా షేరింగ్ పై సహకారానికి సంబంధించిన చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ అమెరికా దేశాలు అంగీకరించాయి. బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5-6 తేదీల్లో భారత్ అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9వ సమావేశం జరిగింది. బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ కోరారు. పాకిస్తానీ పాలకులు తమ ప్రజలపై సాగిస్తున్న అణచివేతను ఆయన తీవ్రంగా ఖండించి బలూచిస్తాన్లో 6 కోట్ల మంది ప్రజలు ప్రతి సంవత్సరం 6 ఆగస్టు 11వ తేదీన తమ జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారని, దీన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని అన్నారు. 2026 ట్రైబ్యునల్ సంస్కరణ బిల్లును, కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. చంద్రుడికి సంబంధించిన పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని నాసా ఇస్రోని ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో రైతు సేవలో సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సాయికుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్యా.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు అందిస్తున్న సేవలు. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో రైతుల అభివృద్ధికి నాణ్యమైన విత్తనం, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల పొలాలకు చేరవేయడంలో రైతు విజ్ఞాన కేంద్రాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈరోజు మనతో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సేవలు, మరిపల్లిలో కేటాయించిన 40 ఎకరాల భూమి, అలాగే నాబార్డ్ సహకారంతో ప్యాక్స్ల ద్వారా చేపడుతున్న విత్తనోత్పత్తి కార్యక్రమం గురించి మాట్లాడేందుకు వ్యవసాయ నిపుణులున్నారు. కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్,
7: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ సాయి కుమార్. నేను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను.
6: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు వల్ల సిరిసిల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందంటారు?
7: సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు అందిస్తున్న సేవల గురించి ముందుగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు

0: ఏర్పాటు వల్ల సిరిసిల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉంది? తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు శాస్త్రీయ వ్యవసాయ విజ్ఞానాన్ని మరింత చేరువ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ముఖ్యమైన రైతు కేంద్రం. రైతులు ఎదుర్కొంటున్నటువంటి పంట సమస్యలపైన దాని గురించి శాస్త్రీయ పరిష్కారాలు అందించడం, ఆధునిక వ్యవసాయ సాంకేతికతను పరిచయం చేయడం, అదేవిధంగా శిక్షణలు నిర్వహించడం, క్షేత్రస్థాయి ప్రదర్శనలు చేపట్టడం వంటి కార్యక్రమాలను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ సమస్యలపై నిపుణులను సంప్రదించడానికి ఇదొక సాంకేతిక వేదికగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ద్వారా యువతకు, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యువతకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా డ్రోన్ టెక్నాలజీ పైన, అదేవిధంగా పుట్టగొడుగుల పెంపకం, వర్మి కాంపోస్ట్, జీవన రసాయన ఎరువుల తయారీ పైన వీరికి యువతకు శిక్షణ అందించి వారి యొక్క నైపుణ్యాలను పెంపొందించి వాళ్ళను గ్రామాల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కూడా ఇందులో ఒక భాగం. అంతేకాకుండా రైతు సోదరులకు ఎప్పటికప్పుడు శాస్త్రీయ సలహాలను అందించడం కూడా దీని యొక్క ప్రధాన ఉద్దేశం.
1: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోసం మర్రిపల్లిలో 40 ఎకరాల భూమి కేటాయించబడింది. ఈ భూమిని రైతుల కోసం ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? అదేవిధంగా వారు ఆ భూమిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు?
0: దీనికోసం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మర్రిపల్లి అనే గ్రామంలో 40 ఎకరాలను టీఆర్వికే కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే క్షేత్ర ప్రదర్శనలు, అదేవిధంగా కొత్త పంట రకాలు, ఆధునిక సాగు పద్ధతులు, విత్తనోత్పత్తి, సమగ్ర పురుగు యజమాన్యం, పోషక యజమాన్యం, నీటి నిర్వహణ, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వంటి అంశాలను ఈ మా వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శించబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ రైతులు కేవలం తరగతి గదిలో వినే అంశాలనే కాకుండా చూసి నేర్చుకొని తమ పొలాల్లో ఆచరించేలా మా వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన పంటలైనటువంటి వరి, పత్తి, మొక్కజొన్న, కంది, అదేవిధంగా నువ్వులు, ఈ పంటల విత్తనోత్పత్తిని కూడా ఈ మా వ్యవసాయ క్షేత్రంలో చేపట్టడం జరుగుతుంది. సో దీనివల్ల అక్కడున్నటువంటి సిరిసిల్ల జిల్లా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే కాకుండా వారికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శనల ద్వారా ఇప్పించడం అనేదే మా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశాలు.
1: మీరు నాబార్డ్ సహకారంతో ప్యాక్స్ల ద్వారా విత్తనోత్పత్తికి ప్రాజెక్టు కూడా చేపడుతున్నారని చెప్పారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి? అదేవిధంగా వీటి యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి?
0: అదేవిధంగా నాబార్డ్ సహకారంతో ప్రాథమిక అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా విత్తనోత్పత్తి ప్రాజెక్టును కూడా చేపడతా ఉన్నాం. సో దీని యొక్క ఉద్దేశాలు ముఖ్యంగా నాబార్డ్ సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాథమిక సహాయ సహకార సంఘాల ద్వారా విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా 3 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంచుకోవడం జరిగింది. 1 విమలవాడ, 2 గంభీరావుపేట్, 3 చందుర్తి. ఈ 3 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలనేది ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి నాణ్యమైన బ్రీడర్ సీడును రైతులకు అందించి ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీస్ వారికి అవసరమైన శిక్షణ అందించి నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిలో ఎటువంటి మెలకలు నేర్చుకోవాలి, వాటి ద్వారా నాణ్యమైన విత్తనాన్ని సృష్టించాలి అనే పద్ధతులపైన కూడా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. సో దీని ద్వారా గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నాణ్యమైన విత్తనాలు అందడానికి ఆస్కారం ఉంటుంది. దీని ద్వారా ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీస్ బలోపేతమే కావడమే కాకుండా గ్రామాల్లో విత్తన స్వయం సమృద్ధి సాధించడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టు నాబార్డ్ వారి సహకారంతో పైలట్ ప్రాజెక్టు కింద 3 ప్యాక్స్ను ఎన్నుకొని వారికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తూ నాణ్యమైన విత్తనోత్పత్తి చేయడమే దాని యొక్క ప్రధాన లక్ష్యం.
1: విత్తనోత్పత్తి వల్ల రైతులకు చేకూరే ప్రయోజనం ఏ విధంగా ఉంది?
0: ఈ విత్తనోత్పత్తి వల్ల రైతులు కేవలం విత్తనాలు కొనుగోలు చేసే వినియోగదారులుగా కాకుండా నాణ్యమైన విత్తనోత్పత్తి చేసే రైతులుగా ఎదగడమే దీని యొక్క ఉద్దేశం. విత్తనోత్పత్తిలో నాణ్యతకు ప్రాధాన్యత

0: ఉంటుంది. సరైన విత్తన మూలం, పంట నిర్వహణ, స్వచ్ఛత, క్షేత్ర పరిశీలన, కోతానంతర నిర్వహణ వంటి అంశాలను రైతులు ఈ విత్తనోత్పత్తి ఈ కార్యక్రమంలో నేర్చుకుంటారు. నాణ్యమైన విత్తనోత్పత్తి, స్థానికంగా విత్తనాల లభ్యత పెరగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే రైతులు వారి స్థాయిలో నాణ్యమైన విత్తనాలు తయారు చేయడం వల్ల ఏదైతే రైతు సోదరులు మనకు సాధారణంగా అమ్ముకునే పంట రకంతో పోలిస్తే సీడ్ ప్రొడక్షన్ చేయడం ద్వారా వచ్చినటువంటి సీడ్కు నాణ్యమైన ధర అదేవిధంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి మరింత ఆదాయం చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. రైతు స్థాయిలో ఈ విత్తనోత్పత్తి చేయడం వల్ల గ్రామాలు విత్తన స్వయం సమృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు అంటే నాణ్యమైన విత్తనం మన మంచి పంటకు మొదటి మెట్టు.
1: మీరు న్యాచురల్ ఫార్మింగ్కు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నారని చెప్పారు, దాని గురించి వివరంగా రైతు సోదరులకు తెలియజేయండి.
0: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిరిసిల్ల ప్రకృతి వ్యవసాయంకి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంది. మనందరికీ తెలుసు, ప్రకృతి వ్యవసాయం అనేది నేల ఆరోగ్యం, జీవ వైవిధ్యం, అదేవిధంగా స్థానిక వనరుల సమర్థ వినియోగానికి ప్రాధాన్యమిచ్చే వ్యవసాయ విధానం. ముఖ్యంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లాలోని రైతులకు ప్రకృతి వ్యవసాయం పైన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయ సూత్రాలు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కషాయాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి పద్ధతులు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించడం, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్, దాదాపుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 200 మంది సిఆర్పిలకు ప్రతి వారానికి ఒక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా రైతులకు ఈ ప్రకృతి వ్యవసాయం పైన ప్రదర్శనల క్షేత్రాలను ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం అంటే స్థానికంగా లభించే వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, నేల యొక్క జీవన సారం పెంపొందించడం, వ్యవసాయంలో అనవసరమైన ఖర్చులను తగ్గించే అవకాశాలను పరిగణలోకి తీసుకోవడం వంటి అంశాలను ప్రకృతి వ్యవసాయంలో అతి ముఖ్యమైనవి. అయితే ప్రతి పంట, ప్రతి నేల, ప్రతి ప్రాంతానికి ఒకే విధానం సరిపోదు కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ మార్గదర్శకంతో రైతుల పద్ధతులను అవలంబించడం ముఖ్యం. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అనేది మన నేల ఆరోగ్యం, జీవ వైవిధ్యం, అదేవిధంగా మనకు స్థానికంగా లభించే వనరులను వినియోగించుకోవడమే ప్రకృతి వ్యవసాయం. రైతులు వారి స్థాయిలో ఉన్నటువంటి వనరులను ఏమేమి ఉన్నాయో పరిశీలించి స్థానికంగా అందుబాటులో ఉన్న పదార్థాలను సమర్థంగా ఉపయోగించుకునే పద్ధతులను నేర్చుకోవచ్చు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో సరైన శిక్షణ, పంట పరిశీలన మరియు శాస్త్రీయ అవగాహన అవసరం. ముఖ్యంగా రైతులు ఒక్కసారి మొత్తం సాగు విధానాన్ని మార్చకుండా శిక్షణ పొందుతూ క్షేత్రస్థాయి అనుభవంతో తమ పరిస్థితులకు అనుకూలమైన పద్ధతులను దశల వారీగా అవలంబించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ రసాయనిక వ్యవసాయంలో చాలా నష్టాలు ఉండడం జరిగింది. అందులో ఇప్పటికే వాతావరణ కాలుష్యం, నేల కాలుష్యం, అదేవిధంగా అనవసర పెట్టుబడి ఖర్చులు అధికంగా ఉండడం వల్ల రైతులు తప్పనిసరిగా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో మనకు నాణ్యమైన ఆరోగ్యకరమైన పంట రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రకృతి వ్యవసాయంలో మనము నేల ఆరోగ్యాన్ని పెంపొందించినప్పుడు సేంద్రీయ కార్బనం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సేంద్రీయ కార్బనం మనకు పెరిగినప్పుడు ఆరోగ్యకరమైనటువంటి నేల తయారై ఆరోగ్యకరమైన నేల ఆరోగ్యకరమైనటువంటి పంటను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆరోగ్యకరమైన పంట మన ఆరోగ్యకరమైన జీవితానికి నాంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం వైపు రైతు సోదరులు ఆసక్తి చూపాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం.

మా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రాజన్న సిరిసిల్లలో రావేపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందుగా రావేపు అంటే రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం. ఇందులో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వివిధ కళాశాలలో చదువుతున్నటువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థులు వారి కోర్సులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తరగతి గదిలో నేర్చుకున్న జ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో రైతుల మధ్య క్షేత్రస్థాయిలో వారి అనుభవం తెలుసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కళాశాల జిల్లెల, అదేవిధంగా వ్యవసాయ కళాశాల పులాస నుంచి విద్యార్థులు 3 మండలాల్లో వారు పర్యటిస్తూ ఉన్నారు. కోనరావుపేట మండల్, అదేవిధంగా చెందుర్తి బోయిన్పల్లి మండల్లో విద్యార్థులు, సుమారుగా 53 మంది విద్యార్థులు ఈ గ్రామాల్లో పర్యటన కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా వారు గ్రామాల్లో తిరుగుతూ వ్యవసాయ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా వారు రైతు సమస్యలను తెలుసుకోవడం, పంటల సాగు విధానాలను గమనించడం, రైతులతో పరస్పర చర్చలు జరపడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో రావేపు ద్వారా విద్యార్థులకు ఇది 2 ప్రయోజనం కలిగించే కార్యక్రమం. విద్యార్థులకు గ్రామీణ వ్యవసాయం గురించి ప్రత్యక్ష అనుభవం రావడం, ఏదైతే వారు కళాశాలలో చదివినటువంటి వాస్తవ పరిస్థితులలో గ్రామీణ పరిస్థితికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుంటారు. అదే సమయంలో వారు రైతులతో నేరుగా మాట్లాడడం ద్వారా రైతు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను నేరుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రైతులతో మమేకమై అక్కడ ఉన్నటువంటి పంటల సరళిని గమనించడం, పంటల్లో ఎటువంటి పురుగులు కానీ తెగుళ్ళు పోషక లోపాల సమస్యలను తెలుసుకోవడం, వాటికి సలహాలు సూచనలు అందించడం, అదేవిధంగా రైతులకు ఈ యువ వ్యవసాయ విద్యార్థులతో చర్చ ద్వారా కొత్త సాంకేతిక అంశాలను వారు నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పంట నిర్వహణ పద్ధతులు, వ్యవసాయ సంబంధిత సమాచారంపై రైతులకు అవగాహన కల్పించడం కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల ఈ రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం అనేది తరగతి గది నుంచి క్షేత్రానికి, క్షేత్రం నుంచి తిరిగి విజ్ఞానానికి తీసుకువెళ్లే మంచి అనుభవాత్మక కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు విద్యార్థులు వివిధ రకాల అంశాలపై రైతు సోదరులకు అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఎలినేనో పరిస్థితుల దృష్ట్యా ఏ రకాల పంటలను వేసుకున్నట్లయితే ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి మనం గట్టెక్కచ్చనే అంశాలపైన గత 2 నెలల నుంచి కూడా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నీరు తక్కువగా అవసరమయ్యే పంటలు, మొక్కజొన్న, కంది, అదేవిధంగా నువ్వులు, ఇటువంటి పంటలపైన ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తత చేస్తూ వారికి చేదోడు వాదోడుగా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ విద్యార్థులు ఉండడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర ప్రధాన లక్ష్యం రైతు కేంద్రంగా వ్యవసాయ అభివృద్ధి. ఒకవైపు నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి ద్వారా ఉత్పాదకత మరియు ఆదాయ అవకాశాలను పెంపొందించడం, మరోవైపు ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం, సహజ వనరుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా వ్యవసాయ విద్యార్థులు

0: అనే ప్రోగ్రాం ద్వారా వ్యవసాయ విద్యార్థులను గ్రామీణ వ్యవసాయ వాస్తవాలను తెలుసుకోవడం, స్థూలంగా మన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం చూసినప్పుడు రైతు, అదేవిధంగా శాస్త్రవేత్త, విద్యార్థులు, సహకార సంస్థలు ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడు ఒక బలమైన వ్యవస్థ ఏర్పడుతుంది.
1: చివరిగా రైతు సోదరులకు మీరిచ్చే సలహాలు సూచనలు.
0: సిరిసిల్ల రైతు సోదరులు సోదరీమణులకు వ్యవసాయంలో అనుభవంతో పాటు శాస్త్రీయ విజ్ఞానాన్ని జోడించడం, సిరిసిల్లలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పంట ఎంపిక నుండి విత్తనోత్పత్తి వరకు, నేల ఆరోగ్యం నుండి పంట రక్షణ వరకు, ప్రకృతి వ్యవసాయం నుండి వ్యవసాయ అనుబంధ రంగాల వరకు అవసరమైన సాంకేతికత మార్గదర్శకత్వాన్ని ఈ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం నుండి పొందవచ్చు. అదేవిధంగా నాబార్డు వారి సహకారంతో చేపడుతున్నటువంటి సీడ్ ప్రొడక్షన్ ప్రాజెక్టులో భాగంగా రైతులు పాల్గొని నాణ్యమైన విత్తనోత్పత్తిని సహకరించాలి. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న రైతులు శిక్షణ పొందుతూ తమ ప్రాంతానికి మరియు పంటకు అనుకూలమైన పద్ధతులను శాస్త్రీయ మార్గదర్శకత్వంలో అవలంబించాలి. అలాగే సిరిసిల్లలో రావేప్ కార్యక్రమాల ద్వారా పనిచేస్తున్న వ్యవసాయ విద్యార్థులకు, రైతులకు తమ అనుభవాలను పంచుకోవాలి. రైతు అనుభవం, విద్యార్థుల విజ్ఞానం, శాస్త్రవేత్తల సాంకేతికత ఇవన్నీ కలిసినప్పుడే వ్యవసాయం మరింత బలపడుతుంది. మన లక్ష్యం ఒకటే, రైతు ఆదాయం పెరగాలి, నేల ఆరోగ్యం కాపాడాలి, నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి రావాలి, యువత వ్యవసాయంలో అనుసంధానం కావాలి, సిరిసిల్ల జిల్లాలో స్థిరమైన లాభదాయకమైన వ్యవసాయ అభివృద్ధి చెందాలి. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిరిసిల్ల ఆధ్వర్యంలో జిల్లాలో ప్రతి వారం ఒక క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో వివిధ రకాల పంటల్లో వచ్చే సమస్యల పైన ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల బృందం పర్యటించి వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 245,000 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 175,000 ఎకరాలు సాగు చేయడం జరిగింది. అందులో ప్రధాన పంటలైనటువంటి వరి, ప్రత్తి, మొక్కజొన్న, అదేవిధంగా కంది, ఈ పంటలను ప్రధాన పంటలుగా జిల్లాలో సాగు చేయడం జరుగుతుంది. మేము క్షేత్రస్థాయి పర్యటన చేసినప్పుడు ముఖ్యంగా వరిలో చాలా సమస్యలను చూడడం జరిగింది. అదేవిధంగా పత్తిలో, మొక్కజొన్నలో కూడా చాలా రకాలైనటువంటి సమస్యలను చూడడం జరిగింది. ఈ రైతు విజ్ఞాన కేంద్రం ద్వారా శాస్త్రవేత్తలు వారికి ఎప్పటికప్పుడు సలహాలు అందజేస్తూ వారికి వాటి నివారణ చర్యలను కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులు, వరిలో ముఖ్యంగా సల్ఫైడ్ దుష్ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంది. సో దానికి పొలంలో ఎప్పటికైనా నీరు నిలవకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు నీరు తీసివేసినట్లయితే మొక్క వేరుకు గాలి తగిలి గాలి ప్రసరణ పెరగడం వల్ల మొక్క పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ప్రత్తిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు పడిన వర్షాల వల్ల ప్రత్తి అక్కడక్కడ వడలు తెగులు గమనించడం జరిగింది. సో దాని నివారణకు గాను 3 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ 1 లీటర్ నీటికి కలిపి వేళ్ల దగ్గర మనం పిచికారి చేసుకున్నట్లయితే దానిని కూడా నివారించవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్నలో జిల్లాలో అక్కడక్కడ భాస్వరం లోపం గమనించడం జరిగింది. భాస్వర లోపం మొక్కజొన్నలో ఉన్నప్పుడు ఆకులు ఊదా రంగులోకి మారడం జరుగుతుంది. సో దాని నివారణకు గాను 3019 5 గ్రాములు/లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా రైతు సోదరులకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం డయాగ్నోస్టిక్ విజిట్స్ ద్వారా రైతులను ఎప్పటికప్పుడు చైతన్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎలినినో పరిస్థితుల వల్ల రైతులకు ఆరుతడి పంటలపైన అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రైతులు ఒక వరినే కాకుండా మిగతా పంటలైనటువంటి మొక్కజొన్న, అదేవిధంగా కంది, పప్పు ధాన్యాలైనటువంటి పెసర, మినుము, ఈ పంటల వైపు వారు మళ్ళాలని మేము అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఎందుకు అంటే ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మనకు రిజర్వాయర్స్లో కానీ అదేవిధంగా భూగర్భ జలాలు తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు పూర్తిగా వరిపైన ఆధారపడకుండా ఈ ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్న కానీ, నువ్వులు కానీ, కందులు, వీటి వైపు వెళ్లాల్సిందిగా ఎప్పటికప్పుడు వారికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. మొత్తంగా ఈ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం అందిస్తున్నటువంటి సేవలను రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన ఆకాశవాణి ద్వారా కోరుతా ఉన్నాం. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు, అదేవిధంగా శాస్త్రవేత్తలకు ఒక వారధిగా పనిచేయడం జరుగుతుంది. సిరిసి

0: జిల్లాలోని రైతు సోదరులు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం అందిస్తున్నటువంటి శాస్త్రీయ సలహాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని అవలంబించినట్లయితే మన రైతు స్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సేవలను మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, వ్యవసాయ రంగంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సుస్థిర వ్యవసాయాన్ని సాధించాలి అంటే పంటల వైవిధ్యీకరణ వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మళ్ళీ వరి పండించకుండా ఈ పంటల వైవిధ్యాన్ని పెంపొందించినట్లయితే మన వ్యవసాయం ఎప్పటికీ కూడా సుస్థిర వ్యవసాయ విధానాలను పాటించడం ద్వారా మన నేల ఆరోగ్యంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులు ప్రకృతి వ్యవసాయం, అదేవిధంగా సుస్థిర వ్యవసాయం పాటిస్తూ పంటల వైవిధ్యీకరణాన్ని పాటించినట్లయితే మనం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవల ద్వారా రైతు సోదరులు ఎప్పటికప్పుడు కొత్త పరిజ్ఞానాన్ని తెలుసుకొని ఈ సహజ వ్యవసాయం వైపు, అదేవిధంగా పంటల వైవిధ్యీకరణ వైపు అడుగులు వేయాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రైతు సోదరులకు, రైతు సోదరీమణులకు, మన ఆకాశవాణి శ్రోతలకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం.
1: ఇంతవరకు సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
2: ఇధర్ ఇధర్ ఇధర్ హమ్ బోల్ రహే హై తేరే బీజూ కా
3: పుతలా బోల్ రహే
2: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
3: మత్లబ్
2: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहाँ
3: पर हम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే.
6: ఆకాశవాణి చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథులు. శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌలి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు, విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
7: భారతీయ సంస్కృతి ఒక సుందర వస్త్రమైతే చేనేత మగ్గం దాని సృష్టికర్త, పట్టునూలు పోగు దాని జీవన రేఖ. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ రెండు రంగాలు కేవలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాదు, మన దేశ కళాత్మక వైభవానికి నిలువెత్తు నిదర్శనమని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మారుతున్న ఆధునిక కాలంలోనూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ లక్షల మందికి జీవనోపాధిని కల్పిస్తున్న చేనేత పట్టు పరిశ్రమ రంగాల ప్రాముఖ్యత అపారం. సూత్ర మణో గణా ఇవ అన్నట్లు ఒకే తాడులో మణులన్నీ కలిసి హారంగా మారినట్లే ప్రకృతి అందించిన పట్టు మగ్గంపై నేతన్న నైపుణ్యం ఏకమై అద్భుతమైన భారతీయ వస్త్ర వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్నాయి. పట్టుదారం చేనేత కార్మికుడి చేతి హస్తకళతో ముడిపడి దేశ ఆర్థిక రథచక్రాన్ని విజయవంతంగా నడిపిస్తోంది. కేంద్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వినూత్న సంక్షేమ పథకాలు, అంతర్జాతీయ మార్కెటింగ్ విధానాల వల్ల ఈ సంప్రదాయ బంధం నేడు సరికొత్త డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టి ప్రపంచ వేదికపై విజయకేతనాన్ని ఎగురవేస్తోంది. భారతదేశంలో వస్త్ర సంస్కృతికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు, అదొక జీవన విధానం, ఒక కళారూపం. ప్రతి నూలుపోగు వెనక ఒక నేతన్న శ్రమ, సృజనాత్మకత దాగి ఉంటాయి. అటువంటి చేనేత రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందిస్తున్న తోడ్పాటు గురించి శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు గారు,

0: ఆకాశవాణితో మాట్లాడారు.
1: అందరికీ నమస్కారం అండి. చేనేత మరియు జౌళి శాఖ శ్రీకాకుళం వారి యొక్క వివరములు. జిల్లాలోని చేనేత సహకార సంఘంలో 36 కలవు. అందులో 20 చేనేత సహకార సంఘములు ప్రస్తుతము పనిచేస్తున్నాయి. ఈ చేనేత సహకార సంఘంలోను మరియు బయట నేసుకున్న కార్మికులు మొత్తం మా జిల్లాలో 3,000 మంది వరకు కలరు. అదేవిధంగా మన చేనేత సహకార సంఘంలోను మరియు బయట ఉన్న చేనేత కార్మికులకు ముద్ర రుణములు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అందజేయబడతాయి. దీనిలో భాగంగా చేనేత కార్మికులకు 50,000 నుండి 2,00,000 వరకు రుణమును అందజేయబడతాయి. అందులో భాగంగా 25,000 వరకు చేనేత కార్మికులు సబ్సిడీ పొందగలరు, అంటే 20% వరకు వాళ్ళు లబ్ధి పొందుతారు. అదేవిధంగా 2025-26 సంవత్సరంలో చేనేత కార్మికులు 186 మందికి 2,08,45,000 రూపాయలను ముద్ర రుణములు అందజేయబడ్డాయి. అది కాకుండా 26-27 సంవత్సరంలో 17 మందికి 22,50,000 రూపాయలను ముద్ర రుణములు అందజేయబడినాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుండి 3 చేనేత క్లస్టర్లు మంజూరు చేయబడ్డాయి. అవి ఎక్కడంటే పొందూరులోను మరియు తోలాపి విలేజ్ల్లో. ఈ 3 చేనేత కార్మిక క్లస్టర్లలో సుమారు 700 వరకు కార్మికులు ఉంటారు. ఈ కార్మికులకు ఈ క్లస్టర్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడము, పనిముట్లను అందజేయడము మరియు ఎక్స్పోజర్ విజిట్, అంటే దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ టెక్నాలజీ ఏ విధంగా ఉందో చూపించి వీరు అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళకి బయట స్టేట్లకు కానీ ఎక్కడికైనా తీసుకెళ్లడం జరుగుతుంది. సమర్థ స్కీమ్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది. దేనికోసం అంటే వీవర్స్ లో ఉన్న స్కిల్ ని అప్గ్రేడ్ చేయడం కోసమే. దీనిలో భాగంగా మేము 20 మంది చేనేత కార్మికులకు ఈ సమర్థ స్కీమ్ ద్వారా డిజైన్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు 30 డేస్ ట్రైనింగ్ పొందుతారు. 30 డేస్ ట్రైనింగ్ లో భాగంగా ప్రతిరోజు వాళ్ళకి 300 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తదనంతరము వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఆ డిజైన్ మీద ఒక సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. అదేవిధంగా మా స్టేట్ గవర్నమెంట్ నుండి వీవర్స్ కు 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ కరెంటు కూడా అమలు జరుగుతున్నది. ఇందులో భాగంగా సుమారు 1,300 వరకు చేనేత కార్మికులు ఈ 200 యూనిట్లను పొందుచున్నారు. అదే విధంగా మా శ్రీకాకుళం జిల్లాలో పొందూరు ఖద్దరికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఈ సంవత్సరంలోనే వచ్చింది. అది కాకుండా మా శ్రీకాకుళం జిల్లాలో నటరాజ అనే వ్యక్తికి నేషనల్ లెవెల్లో బెస్ట్ వీవర్ అవార్డు కూడా ఈ సంవత్సరమే వచ్చింది. ఈయనకి ఆగస్ట్ లో జరిగే నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా మన గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆయన అవార్డు కూడా తీసుకుంటారు. నమస్కారం అండి.
0: పట్టు చేనేత పరిశ్రమల మధ్య ఉన్న సంబంధం విడదీయరానిది. ఒక రంగం ముడిసరుకును అందిస్తే మరొక రంగం దానికి అద్భుతమైన కళారూపాన్ని ఇస్తుంది. పట్టుపురుగు పెంపకం, చేనేత మగ్గం కలిసి పనిచేసినప్పుడే అద్భుతమైన వస్త్ర వైభవం సాధ్యమవుతుంది. ఈ పరస్పర ఆధారిత బంధం కేవలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా భారతీయ వస్త్ర ప్రపంచాన్ని అంతర్జాతీయ వేదికపై అగ్రస్థానంలో నిలుపుతోంది. పట్టు పరిశ్రమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత గురించి విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
2: విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాల రైతులకు పట్టు పరిశ్రమ శాఖ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే పథకం మరియు రాయితీ వివరాలు. సిల్క్ సమగ్ర 2 పథకం. ఈ పథకం ద్వారా పట్టు రైతులకు కేంద్ర వాటాగా 50% నిధులు, రాష్ట్ర వాటాగా 25% నిధులు మరియు రైతు వాటాగా 25% నిధులుగా ఉంటుంది. దీనిలో మొదటిది కిసాన్ నర్సరీలు. ఈ నర్సరీలు యూనిట్ ధర 150,000 రూపాయలుగా ఉంటుంది. దీనిలో సాధారణ రైతులకు 75% రాయితీతో 112,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన్ గిరిజన రైతులైతే 90% నిధులతో 135,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను రైతులు ఒక ఎకరం విస్తీర్ణంలో సుమారుగా 160,000 మొక్కలను నాటవలసి ఉంటుంది. దీన్ని తిరిగి మళ్ళా రైతులకు 130,000 మొక్కలు సరఫరా చేసినట్లయితే ఈ పథకం వర్తిస్తుంది. రెండోది రైతులు మల్బరీ మొక్కలు నాటుకోవడానికి గాను యూనిట్ ధరగా 45,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అదే సాధారణ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాయితీ 75% 33,750 రూపాయలు, హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 40,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మూడవది పట్టుపురుగుల పెంపకానికి సంబంధించి నిర్మాణానికి గాను

0: షెడ్లు నిర్మాణానికి కొలతలు పొడవు 50 అడుగులు, పొడవు 20 అడుగులు, వెడల్పు 13 అడుగులు ఎత్తు ఉండే షెడ్ నిర్మించాలి. పైకప్పు సిమెంట్ రేకులతో నిర్మాణం జరగాలి. దీనికి గాను యూనిట్ ధర 4,50,000 రూపాయలు. సాధారణ రైతులకు 75% రాయితీతో 3,37,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 4,05,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే టైప్2 షెడ్ ఉంది. దీనికి గాను కొలతలు 35 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు అండ్ 13 అడుగుల ఎత్తు గోడలతో సిమెంట్ రేకులతో నిర్మించవలసి ఉంటుంది. దీని యూనిట్ ధర 3,25,000 రూపాయలు. సాధారణ రైతులకైతే 75% రాయితీతో 2,43,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 2,92,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఐదవది, పట్టుపురుగుల పెంపకానికి కావలసిన పరికరాల కొనుగోలు నిమిత్తం టైప్1 షెడ్ అయితే యూనిట్ ధరగా 75,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. సాధారణ రైతులకు 75% రాయితీతో 56,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన గిరిజన రైతులైతే 90% రాయితీతో 67,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే టైప్2 షెడ్ నిర్మాణం జరిగినట్లయితే యూనిట్ ధరగా 50,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. దీనికి సాధారణ రైతులకు 75% రాయితీతో 37,500 మరియు హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 45,000 రూపాయలు అందించడం జరుగుతుంది. యంత్ర పరికరాల కొనుగోలు నిమిత్తము అనగా పవర్ టిల్లర్స్ కానీ, వీడర్స్ కానీ, బ్రష్ కట్టర్స్ కానీ, పవర్ స్ప్రేయర్స్ కానీ, కట్టింగ్ సికేచర్స్ కానీ ఇలాంటి పరికరాల కొనుగోలు నిమిత్తం యూనిట్ ధరగా 100,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అదే సాధారణ రైతులకు 50% రాయితీతో 50,000 రూపాయలు గాను, హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 90,000 రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది. చివరిగా రోగ నిరోధక మందులు కొనుగోలు చేయడానికి లేదా డిసిన్ఫెక్టెంట్స్ కొనుగోలు చేయడానికి గాను యూనిట్ ధరగా 5,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. దీనిలో సాధారణ రైతులకు 75% రాయితీతో 3,750 రూపాయలు, అదే హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 4,500 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది. పట్టు పరిశ్రమ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే జిల్లా పట్టు పరిశ్రమ అధికారి వారిని సంప్రదించగలరు.
1: పట్టు పరిశ్రమ వ్యవసాయ ఆధారిత రంగం. మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల్ని సాకడం, వాటి నుండి గూళ్లు సేకరించి పట్టు నూలును తీయడం వరకు అంతా పట్టు పరిశ్రమ పరిధిలోకే వస్తుంది. ఇలా తయారైన ముడి పట్టు నూలుకు రంగులు అద్ది మగ్గంపై పెట్టి చేనేత కార్మికుడు తన నైపుణ్యంతో ఒక అద్భుతమైన చీరగా మారుస్తాడు. పట్టు నూలుకు ఉన్న సహజమైన మెరుపు, చేనేత కార్మికుడి మగ్గంపై ఉన్న జరీ డిజైన్లు కలిసినప్పుడు అద్భుతమైన వస్త్రాలు జన్మిస్తాయి. పట్టు రైతు పండించే పంటకు చేనేత కార్మికుడే ప్రధాన కొనుగోలుదారుడు. చేనేత రంగానికి డిమాండ్ పెరిగితే పట్టు రైతుకు మంచి ధర లభిస్తుంది. ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలోనే సంపద సృష్టి జరిగి నగదు చలామణి పెరుగుతుంది. పట్టు నూలు మరియు చేనేతకు వాడే రంగులు ప్రకృతి నుంచి సేకరించినవి కావడం వల్ల ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. ఈ రంగాల వలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి, ముఖ్యంగా గ్రామీణ యువతకు, మహిళలకు స్థానికంగానే ఉపాధి కల్పించే అవకాశం ఉంటోంది. పట్టుపురుగుల పెంపకంలోనూ చేనేత రంగంలోనూ నేడు దాదాపు 60% పైగా పనులు మహిళలే నిర్వహిస్తున్నారు. ఇంటి పనులు చక్కబెట్టుకుంటూనే వారు ఈ పనుల ద్వారా నెలకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇది గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతోంది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్ రంగం. చేనేత, పట్టు రంగాలు కేవలం వస్త్రాల తయారీకే పరిమితం కాలేదు. వీటి వెనుక ఎన్నో సామాజిక, పర్యావరణ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. సొంతంగా మగ్గం కలిగి ఉండి జీవనోపాధి పొందుతున్న అర్హులైన చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఏటా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారు మగ్గాల మరమ్మతులు, ముడిసరుకు కొనుగోలు సులభంగా చేసుకోగలుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంస్థను కూడా ఆధునీకరించి కంప్యూటరైజ్డ్ బిల్లింగ్, ఆన్లైన్ పేమెంట్లు మరియు ప్రముఖ ఈ కామర్స్ వేదికల ద్వారా

0: ఏతన్నల ఉత్పత్తులను నేరుగా ప్రపంచ మార్కెట్లకు అనుసంధానించడం జరిగింది. ఇక పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన రేరింగ్ షెడ్ల నిర్మాణానికి, మల్బరీ తోటల్లో బిందు సేద్యం ఏర్పాటుకు, నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తికి కూడా ప్రభుత్వం విరివిగా సబ్సిడీలను ఇస్తోంది. ఈ సంస్కరణల వల్ల మన చేనేత వస్త్రాలు అమెరికా, యూరోప్ వంటి అంతర్జాతీయ మార్కెట్ల వరకు చేరుకుని అక్కడ ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల ట్రెండ్స్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ చేనేత రంగం డిజిటల్ రూపాంతరం చెందుతున్న విధానాన్ని అంతర్జాతీయ బిజినెస్ జర్నల్స్ ప్రత్యేక కథనాలలో నేడు ప్రస్తావిస్తున్నాయి. చేనేత పట్టు పరిశ్రమలు భారతదేశపు గత వైభవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు మాత్రమే కాదు, నేటి స్వావలంబనకు, రేపటి ఉజ్వల భవిష్యత్తుకు ప్రత్యక్ష ఉదాహరణలుగా పేరు తెచ్చుకుంటున్నాయి. సృజనాత్మకత, కళాత్మకత కలిసిన సమ్మోహన ప్రతిభ మన నేతన్నల సొంతం. నాడు అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత చీరలు నేసి మానవాళికి నాగరికత నేర్పిన ఘనత మనది. ఇప్పుడు ఆ ప్రతిభకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మన చేనేత పట్టు పరిశ్రమల ఖ్యాతి దిగంతాలకు వ్యాపింపచేస్తూ భారత ప్రగతికి ముఖ్య చోదక శక్తిగా నిలుస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు, విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును కూడా లోక్సభ ఇవాళ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాత బస్సు మెట్రో రైలు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. నిషేధిత భూముల అంశంపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర పారదర్శకంగా అందించేలాగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో పేదలకు నామమాత్రపు ధరలకే నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ పూర్తయింది. వీరిలో 78.3% ఫామ్స్ డిజిటలైజ్ కాగా 21.7% ఫామ్లు సేకరించలేకపోయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తెలియజేసింది. రాష్ట్రంలో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. ఈ నెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలయ్యాక అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా న్యాయపరంగా పార్టీ పరంగా పోరాడతామని చెప్పారు. జార్ఖండ్లో పరీక్షల లీకేజీలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం లాఠీచార్జ్ చేయించారు.

అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆరోపిస్తూ పేపర్ లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తల్లో.

ఆకాశవాణి ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కె కళ్యాణ్ వసంత్, బి శారద గారులు ఆలపించే లలిత గీతాలు విందాం.

0: 2324-0452. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛభారతికి రథసారథులవుదాం.

ఇప్పుడు వినబోతున్న పాట జోడీ చిత్రం కోసం సుజాత శ్రీనివాస్ ఆలపించింది. గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి శ్రోతలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలులతో కుజల్తం రామరామేతి

ఆది కవి వాల్మీకి, ఆది కావ్యం రామాయణము. ఈ జాతికి ఎనలేనటువంటి తొలి కావ్యంగా రామచంద్రమూర్తి యొక్క భవ్య దివ్య చరిత్రనందించినటువంటి మహనీయుడు వాల్మీకి మహర్షి. ఆదిభట్ట నారాయణదాస విరచితమైన యథార్థ రామాయణంలోని రామ అరణ్య వనవాసము రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఉన్నతమైనటువంటి శిఖరాధిరోహణం చేయించినటువంటి జీవనము రాముని యొక్క వనవాసం. రామ వనవాసంలో రామచంద్రమూర్తి దర్శించినటువంటి మునివాటికలు, రామచంద్రమూర్తి సాధించినటువంటి తపోశక్తి, రామచంద్రమూర్తి సేవించినటువంటి మునీశ్వరులు, రామచంద్రుడిచ్చినటువంటి మోక్షాన్ని పొందినటువంటి మహానుభావులు, రాముని యొక్క వ్యక్తిత్వాన్ని కానీ రాముడు నారాయణుడే అని నిరూపి

దర్శించేటువంటి సంఘటనలు కానీ అరణ్యవాసంలో మనం ఇంకెక్కడా కూడా దర్శించలేము. అంత అద్భుతమైనటువంటి ఘట్టం రామ అరణ్యవాసం. పితృవాక్య పరిపాలనా దక్షుడైన రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో కలిసి వనవాస ప్రారంభంలో అత్రి అనసూయ దంపతుల యొక్క దివ్య ఆశ్రమాన్ని దర్శించారు. అత్రి మహర్షి కీర్తించాడు కృతయుగంలో తన కుమారుడై జన్మించినటువంటి త్రిమూర్తి ఆత్మకుడు దత్తాత్రేయుడు ఈ రోజున రామచంద్రమూర్తి అయి తన ఇంటికి నడయాడి వచ్చాడు. రామచంద్రమూర్తి నడయాడి వచ్చినది కాదు, సాక్షాత్తు రామ పరబ్రహ్మం, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము రాముడై తన ఆశ్రమానికి వచ్చినది కీర్తించాడు.

పిన్నవు పెద్దకు పెద్దవి కొలత కందవు నిన్న అలవిగా చెలగు సరిపేసి.

ఎంత సులభమైనటువంటి భావము, ఎటువంటి వేదాంత తత్వజ్ఞానము అత్రి మహర్షుల వారిది. రామతత్వాన్నంతటినీ కూడా అందిస్తాడు మహానుభావుడు. ఇంతలో వారి భార్య వచ్చింది, అనసూయ తల్లి మహాపతివ్రతామణి. కరువులు కాచి ఉంటే తన తపోశక్తితో కాయలను పండ్లను ప్రకృతినంతటినీ కూడా సృష్టించింది ఆ తల్లి. ఆకలి తీర్చింది అమ్మలాగా. ముగ్గురమ్మల ముచ్చట తీర్చడానికి ఇనప గుగ్గిళ్లను వండించి తాలింపు పోపులు వేయగా మూడు లోకాలు కూడా ఘుమఘుమలైనాయట. అంత చల్లని తల్లి, ముమ్మూర్తులను చిన్నారి పాపలను చేసి ఆడించినటువంటి తల్లి, మహాపతివ్రత శిరోమణి అయినటువంటి అనసూయ అక్కడకు అరుదించింది. అంత సతీమణి అత్రిముని భార్య అనసూయ.

సీతమ్మా, ఇంటికి వచ్చినటువంటి మహాలక్ష్మివే, ఓ ముత్తైదవ నీ ఇలాగే స్వాగతం పలకాలి కదా. సాక్షాత్తు ప్రకృతి స్వరూపుణి సీతగామ ఈ ఆశ్రమానికి వచ్చింది. ఇదిగో ఈ కుంకుమను ధరించు. ఈ కుంకుమను ధరించినంత మాత్రము చేత పరుడెవ్వడు కూడా, ఇది రాక్షసులమయము ఈ అరణ్యం అంతా కూడా. నీకు ఎటువంటి అపకారము జరగదు సుమా ఈ కుంకుమ ప్రభావం వల్ల. సీత, ఈ చీర కట్టినంత ఆకలి ఉండదు, దప్పిక కలుగదు, నిదుర రాదు, ఆ పైన ఎటువంటి

ఈ చీర ఏనాటికి మడత నలగదు, ఈ చీర ఏనాటికి చినుగదు, ఏనాటికి కాంతిని కోల్పోదు సుమా అని అద్భుతమైనటువంటి పసుపు కుంకాలతో ఆ తల్లిని ఆదరించి ఎన్నో నీతులను చెప్పింది. నగలు కావలనంచు మగని పీడింపరాదు, అత్తమామలకి ఎదురాడదనదు, ధౌని కంటే ముందే తా తినకూడదు, పొరుగిండ్ల కొంటిగా పోవదగుదు, పెనిమిటిన్ హాస్యంబు ననరింపవలదు, తనకులాచారంబు తప్పవలదు, పరునన్నవావిందప్ప బిల్వబోలదు, పతిసేవ నేమర వలనుగాదు అని చెప్పింది. అన్ని ఆశీర్వచనాలు అందించిన తరువాత సీతారాములు సెలవు తీసుకుని వారి వనవాస యాత్ర ప్రారంభమైందిలి. ఆ తరువాత అందులో మొట్టమొదటిది ఏమిటంటే విరాధుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాడు అడ్డంగా. వాడు సీతాదేవిని ఎత్తుకుని అరణ్యంలో పరుగులు పెడుతున్నట్ట ఏకంగా. వాణిని తరుముకుంటూ రామలక్ష్మణులు వస్తున్నారు. వాడు అంటున్నాడట, పండుద్దా

చిక్కకే చిక్కే నా చేత చక్కెరాబొమ్మ, ఎక్కడైనా అదృష్టం ఒక్కరి సొమ్మ అని ఎప్పుడైతే వచ్చాడో అంతా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి వాని రెండు చేతులను నరికివేశారు. పూర్వజన్మ జ్ఞానం కలిగింది ఆ విరాధునికి. వాడన్నాడు, నన్ను పాతి పెట్టండి, నాకు శాప విమోచనం అవుతుందన్నాడు. అలాగే చేశారు, శాప విమోచనమైనది. అప్పుడు చెప్పాడు రామచంద్ర ప్రభో, సీతతో చాలా జాగ్రత్త, ఈ అరణ్యవాసమంతా కూడా అనేక లక్షలాది మంది రాక్షసులతో పరమ క్రూరులతో నిండి ఉన్నది సుమ అని సెలవు తీసుకున్నాడు తుంబురుడనేటువంటి గంధర్వుడై. అనంతరము అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో శరభంగ మహర్షి అనే పేరు కలిగినటువంటి మహానుభావుని ఆశ్రమాన్ని దర్శించారు. రామా, సాక్షాత్తు పరబ్రహ్మానివి, నారాయణమూర్తివి, నీవు వస్తా అనని కాచుకుని ఉన్నా, నా తపశ్శక్తిని ధారపోసేస్తా, నిన్ను చూస్తూ ఈ జీవాలను వదిలేస్తా అన్నాడు. మహర్షి, క్షమించండి, మీరు సాధించుకున్న తపస్సునంతటినీ కూడా లోక కళ్యాణం కోసం ధారపోసేయండి. నాకు కావలసిన తపశ్శక్తిని వనవాసం 14 ఏండ్లుంది కదా, నేను సాధించుకుంటానన్నాడు. ఆయన పరమానందపడిపోయి తన ఆత్మజ్ఞానంతో, ఆయన తన దివ్య జ్ఞానంతో, దివ్యమైన మహిమతో ప్రాణాలను వదిలివేశాడు. యోగాగ్నిలో దగ్ధమైపోయాడు రామ పరబ్రహ్మాన్ని దర్శిస్తూ. ఆయనకు పుణ్యలోకాలు కలిగేటట్లుగా రామచంద్రమూర్తి అనేకమైనటువంటి తర్పణాదులను వదిలి అలా వెళుతున్నటువంటి సమయంలో మధ్యలో కాచుకుని ఉన్నాడు సుతీక్ష్ణుడనే పేరు కలిగినటువంటి మహర్షుల వారు. ఆ సుతీక్ష్ణుడు అనేటువంటి వాడు కనిపెట్టుకుని, రామచంద్ర, నా గురువులైనటువంటి అగస్త్యుల వారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నీ కొరకై నేను కాచుకుని ఉన్నాను సుమా, ఇదిగో నా సర్వతపశక్తిని ధారపోస్తున్నానన్నాడు. ఆయన కూడా, నీవెవరవో నాకు తెలుసు నారాయణుడవు, కాను స్వామి, నేను సామాన్యమైనటువంటి మానవుడవును మాత్రమే, నా శక్తితో నేను పుణ్యాన్ని సాధించుకునేటువంటి అవకాశం నాకు ఇవ్వండి అన్నాడు. లోక కళ్యాణార్థం తన తపశ్శక్తినంతటినీ కూడా ధారబోసి సుదీక్షణ మహర్షి వెనువెంటనే, ఒక ఆజ్ఞను నీకు ఇవ్వడానికే కాచుకుని ఉన్నాను రామ, నా గురుదేవులైనటువంటి అగస్త్యుల వారు నీకోసమని ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు లోక కళ్యాణార్థము ఉపక్రమించవలసినటువంటి సమయం వచ్చింది సుమా, అందువల్ల నా గురువులైనటువంటి అగస్త్యుల వారి యొక్క ఆశ్రమానికి చేరుకోని మార్గాన్ని చెప్పి రామ పరబ్రహ్మాన్ని కన్నులారా చూస్తూ ఆయన యోగాగ్నిలో ఆ పరలోకానికి చేరుకుంటున్నాడు. ఆయన

చంద్రమూర్తిని అలా కీర్తించి శరీరాన్ని వదిలిపెట్టారు. అగస్త్యుల వారి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. ఎదురుగా దేవేంద్రుడు వచ్చి వెళ్ళిపోతున్నట్ట ఎవరో తెలియని వారి వలె. ఈయన మాయా మనుష్య విగ్రహుడు కదా, మరి లోక కళ్యాణార్థమై అగస్త్యుల వారితో చర్చించి వెళ్ళిపోతున్నాడు ఆ మహానుభావుడు. అమలు చేసేటువంటి రామచంద్రమూర్తి లోనికి అడుగు పెట్టారు. అగస్త్యుల వారికి పరమానంద భరితుడై అనేక విధాలుగా పూజించిన తరువాత ఏకాంతంలో మాట్లాడాడు. రావణ కుంభకర్ణాది రాక్షసులు చెలరేగి 14 లోకంబులను కడు ఆరడి పెట్టుచూ ఉన్నవారు. దండకారణ్య మహాప్రాంతములలో చెలిగి వేలాది మంది రాక్షసులందరూ కూడా యజ్ఞాలకు విఘ్నాన్ని కలిగిస్తున్నారు. యజ్ఞం కారణంగా దేవతలు సంతృప్తులవుతారు. హవిస్సుల కారణంగా ధర్మం నిలబడుతుంది. ధర్మం నిలబడినట్లయితే దైత్యకుల నాశనం అయిపోతుంది. రాక్షసకుల నాశనం కాకుండా ఉండాలి అంటే అధర్మం జరుగుతూ ఉండాలి. అధర్మం జరుగుతూ ఉండాలి అంటే ధర్మం జరగకూడదు. ధర్మం జరగకుండా ఉండాలి అంటే యజ్ఞయాగాదులు జరగకూడదు. యజ్ఞయాగాదులు జరగకూడదంటే సకల మునివర్గాన్ని కూడా నాశనం చేసేయాలి, వేద ధర్మాన్ని నశింపచేయాలి. రామా, వేదాన్ని ధర్మాన్ని రక్షించడానికి అవతారమూర్తివి, అవతరించిన మూర్తివి నీవు. నీ కర్తవ్యం ప్రారంభమైనది. నీకు విశ్వామిత్రుల వారు నీకు ప్రసాదించినటువంటి దివ్యమైన కోదండమును, వైష్ణవ ధనస్సును పరశురాముల వారిచ్చినవి, ఆ పైన కౌశికుల వారు నీకు అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి దివ్యాస్త్రములన్నీ ఉన్నాయి. అవి అఖండమైనటువంటి ప్రభావవంతమై విశేషవంతమై రామచంద్ర ప్రభో నీకై ఎదురు చూచుచున్నవి సుమా అని అగస్త్యుల వారు రామచంద్రమూర్తి అరణ్యంలో ధర్మరక్షణం చేయడం కోసమని దివ్యమైనటువంటి సర్వాయుధాలను, దివ్య అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా రామచంద్రమూర్తికి అనుగ్రహించడం జరిగింది. రామ ధర్మరక్షణ ఎప్పుడు ప్రారంభమైంది అంటే వనవాసం ప్రారంభమైనటువంటి 12 సంవత్సరాల తర్వాత ప్రారంభమైంది దండకారణ్యం. అంతవరకు వారంతా కూడా వనవాసాల్లో తిరుగుతూనే ఉన్నారు. దండకారణ్యానికి వచ్చింది కేవలం 2 సంవత్సరాల ముందర మాత్రమే వనవాసానికి. అగస్త్యుల వారి యొక్క ఆజ్ఞనంది పరమానందంగా గోదావరి నదీ తీరానికి చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. సకల పాపాలను కూడా వినాశనం చేసేటువంటి పావన గోదావరి నదీ తీరంలో చల్లనైనటువంటి తిమ్మెరలు, చక్కనైనటువంటి ప్రకృతి సంపద, ఆహా, అటువంటి ప్రాంతంలోనికి చేరుకున్నారు. రామచంద్రమూర్తి వచ్చారనగానే అక్కడ మునీశ్వరులందరూ కూడా వందలాదిగా సీతారామ లక్ష్మణుల యొక్క దర్శనం చెయ్యడం కోసమై వచ్చారు. ఆహా, వైకుంఠమే పంచవటి తీరంలోనికి అక్కడికి వచ్చింది అని పరమానందంగా

రామచంద్రమూర్తిని అలా స్తుతించిన తరువాత అక్కడ ఉన్నటువంటి ఒక కొండను చూపించారు. అది యముకల కొండ. మునీశ్వరులను భక్షించి దుర్మార్గులైన రాక్షసులు అక్కడ పడవేయగా అది ఒక కొండల గుట్టగా మారిపోయింది. రావణాసురుని యొక్క దౌర్జన్యం పైన వేల సంఖ్యలో చేరినటువంటి రాక్షసులు ఈ దండకారణ్యంలో కొలువుండి మునీశ్వరుల యొక్క యజ్ఞ యాగాదులకు, ప్రశాంత జీవనానికి, తపోజీవనానికి భంగం కలిగిస్తూ వారికి నిలువ నీడ లేకుండా వారి ధార్మిక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నారు. అనగానే అప్పుడు రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు, అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. నేను అభయమిస్తున్నాను మునీశ్వరులారా, ఈనాటి నుండి ఏ రాక్షసుడైనా ముని పల్లెల వైపు కానీ, మునీశ్వరుల యొక్క యజ్ఞయాగాదుల వైపు కానీ ప్రశాంతమైన తపోజీవనానికి భంగం కలిగించినట్లయితే వారు నా కోదండం నుండి విడువబడేటువంటి బాణాల వర్షానికి నాశనమైపోతారు, ఇదియే నా ప్రతిజ్ఞ అన్నారు. అనేక మంది మునీశ్వరులందరూ సంతసించి వెడలిపోయినారు. లక్ష్మణుల వారు అద్భుతమైనటువంటి పర్ణశాల కట్టారు. ఆ పర్ణశాలను ఏమని వర్ణించాలి?

అగికి లొంగనియట్లెండగాని వానలకు లోబడని చందమునా కారు మెకముల కల.

వేల్పుల ప్రపడగా హాయిగా తన వదిలియ అన్నయును మెలంగుటకు పెన్నెను.

దూరవట, పిడుగుపాట్లకేం కాదట, గొంగలకు పాములకు వీలు కాదట, నేల వడంకులకు భూ కంపములకు కూడా ఏమీ కాదట, అగ్గికి గాని గాలికి గాని ఎండకు గాని వానలకు గాని ఏమాత్రము లోబడని చందముగా అద్భుతంగా మూడు పూటలలో కాచి పూచేటట్లుగా చక్కనైన అంట్లు కట్టాడు. ఆ పైన నడిమి కరుగుటకు వీలుగా బ్రహ్మాండమైనటువంటి గోరంట్లతో పద్మవ్యూహం రచయించాడు. కడిమి చెట్టుల యొక్క

చూశాడట ఒక్కసారి సీతారాముల పంచవటి తీరంలో ఉన్న పర్ణశాలను, ఆ వైభవాన్ని కన్నులారా దర్శించి రావాలనుకుంటున్నారట. ఆహా, అఖిలోపచారములతో సీతారాములను గొలిచి ధన్యుడైనాడు లక్ష్మణుడు. సూక్ష్మతమ బుద్ధిశేషుడు లక్ష్మణుడు. ఆరు పూటలలో దేవతలు కూడా ఆశ్చర్యపోయే విధంగా భూలోకంలోనే స్వర్గాన్ని సృష్టించేశాడట పర్ణశాల రూపంలో లక్ష్మణుల వారు. ఒకరోజున చూచింది శూర్పణఖ సూర్యోదయ వేళ, ఇంకా సంవత్సరం మాత్రమే గడువున్నది వనవాసం పూర్తి కావడానికి. ఆ సమయంలో అతన్ని చూచి

రాముణ్ణి చూచింది శూర్పణఖ, ఆహా ఎంతటి అందగాడు అని. ఆయన ఒకసారి చూసిన తర్వాత తననొకసారి చూసుకుందిట, ఆయన నాకు ఈడు జోడు అందిట, తన రూపాన్ని చూసుకుంది. రాముడికి దానికి పోలిక. నవమన్మథాకారుడు రామచంద్రమూర్తు చింపిరి తలతో, భయంకరమైన గుడ్లతో, బాణ పొట్టతో పాపం దాని రూపాన్ని చూసుకుంటా, అయ్యయ్యో ఆ నరోత్తముడు నన్ను చూచాడంటే అక్కడికక్కడే పడిపోతాడు, నేను కూడా నా మాయాజాలంతో సుందరీమణిగా రూపాన్ని ధరించి పెడతానని. అందగత్తెగా అది కామరూపిణి కాబట్టి దాని విద్యలు కొంతవరకు పనిచేస్తాయి కాబట్టి వెళ్ళినది, వెళ్ళి రామచంద్రమూర్తిని చూచి అన్నది, ఏవత నన్నుకుంటివి ఈరేడు జగములే రావణ్ నాకు.

నీకు అన్ని విధాల అనుకూలమైన దాన్ని నేను, నీ పూరు తెలియ, నీ పేరు తెలియదు, ఊరు తెలియదు, కానీ నేను నిన్ను వరించా. పక్కనే ఉన్నది దేవముఖము, ఎంత అందంగా ఉందో చూడుది. అయ్యో తెలియకుండానే సత్యం చెప్పానే, ఆమె కాదు నీకు తగిన భార్య, నన్ను పెళ్లి చేసుకోవయ్యా అన్నది సుందరి. రఘువంశీయులమైనటువంటి రాజులము, నా పేరు రాముడు, ఈమె నా సీత, ఈమె నా ధర్మపత్ని సుమ. మాకు కొన్ని ధర్మాలంటూ ఉన్నాయి.

మహానుభావ ఎవరివాడవు నీవు. రావణాసురుడి చెల్లెలను శూర్పణకను ఎంతటి అందగతెనో చూసావా? ఏ లోకాలకైనా వెళ్ళగలను, ఏ తెగులైనా కూడా దూరం చేయగలిగినటువంటి దాన్ని, ఏ రూపాన్నైనా ధరించగలిగినటువంటి దాన్ని

జాతి నీతిని మరిచిపోతున్నావా సుందరీమణి? అగ్నిహోత్రంబు సాక్ష్యముగా పెండ్లాడిన, అగ్నిహోత్రంబు సాక్ష్యముగా పెండ్లాడిన భార్య నెన్నడు ఎడబాయజనదు. ఇవన్నీ రామచంద్రమూర్తి యొక్క రూల్స్. రాముడు పురుషోత్తముడే కాదు, మర్యాద పురుషోత్తముడైనాడు. ఎటువంటివి అంటే, పురుషోత్తముడు అంటే తన ధర్మాన్ని తను చేసేవాడు పురుషోత్తముడు, తనతో ఉండేవాళ్ళ అందరి చేత కూడా ధర్మాన్ని చేయించేవాడు, అన్ని ధర్మాలను నిలబెట్టేవారు ఎవరైతే ఉన్నారో వారే మర్యాద పురుషోత్తముడు. దానికి నిజమైన అర్హుడైన వాడు ఒక్క రామచంద్రమూర్తి. యేసుమా, అగ్నిహోత్రంబు సాక్ష్యముగా పెండ్లాడిన భార్య నిన్నడు ఎడబాయజనదు, తనుగోరి వలచి మీద బడిననుగా పరభామినులకు లోబడగా.

రఘుకులంబున పుట్టిన రాజులేమో రక్కసి నిన్ను చూచి.

ఆ రామచంద్రమూర్తి యొక్క మాటలు విన్నది, ఈ భార్య అడ్డంగా ఉన్న మూలంగా కదా నేను నీకింత వెగట్ అయిపోయినాను రామ, నేను నిన్నే పెళ్ళాడతానన్నది. వద్దు వద్దు, అదిగో నా తమ్ముడు ఉన్నాడు, వాడికి చక్కగా భార్య లేదు, నీ వంటి సుందరి మణికి సవతి పోరు తగదు, పోయి వాడిని పెళ్లి చేసుకో. లక్ష్మణుడు అన్నాడు కదా, నేను దాసుణ్ణైతే నువ్వు దాసివే అవుతావు, ఇద్దరం కలిపి సేవ చేయాల్సి ఉంటుంది వాళ్ళిద్దరికీ కూడా, ఆయన నీకు తగినవాడు, నీ అందానికి నేను తగినవాడను కాదన్నాడు ఆయన. ఆఖరికి రామచంద్రమూర్తికి ఆగ్రహం వచ్చింది, లక్ష్మణుని చేత ముక్కు చెవులను గోయించారు. అది తిన్నగా తన సోదరులైనటువంటి కర దూషణ త్రిశురుల దగ్గరికి చేరుకున్నది. చేరుకొని ఇంకా శోకాలను రాగాలను ప్రారంభించింది.

సోదరులారా చూచారా, నా భర్త గాని బతికి ఉన్నట్లయితే నాకింతటి కష్టాలు వచ్చేమా? గోదావరి చింత నా కొడుకైనటువంటి విద్యుజీవుడు తపస్సు చేసుకుంటున్నాడు. అటువంటి వాడు ఏకాంతంగా ఉంటూ ఉంటే అదుగో ఆకుల పాక గట్టుకుని ఉన్నారట ఎవరో రాముడు లక్ష్మణుడట. అందగత్తయ్య అయిన భార్య ఉన్నదన్న గర్వంతో నా కొడుకును చంపేసేశాడు. అమాయకుడైన నా బిడ్డను ఎందుకు చంపారు అని అడిగా అంతే నా ముక్కు చెవులను కోసేశారు. నాకెంత ద్రోహం జరిగింది, మీలాంటి అన్నదమ్ములు ఉంటే ఎంత, ఊడితే ఎంత, అక్క చెల్లెల్ని రక్షణ చేయలేనటువంటి అన్నదమ్ములు ఏలా అన్నది. అనగానే ఆ ఖర దూషణ త్రిశురులకు ఎనలేనటువంటి క్రోధం వచ్చేసింది. అమాయకురాలైనటువంటి మా చెల్లెలనికి ఇంతటి అవమానం కలిగిస్తారా, మా మేనల్లుడిని సంహరిస్తారా అని వారికి కోపం వచ్చింది. కోపం వచ్చి 14,000 మంది సైన్యాన్ని వెంటబెట్టుకొని ఖర దూషణ త్రిశురులందరూ కూడా వచ్చారు. ఏమిరా మీరందరూ ఇక్కడే ఉండండి, ఒక్క మాట రాముడితో నేను మాట్లాడి వస్తా అన్నది అని

ఇంతవరకు నీ కారణంగా ఊరుకుని ఉన్నాను. 14,000 మంది రాక్షసులను వెంట పెట్టుకుని వచ్చిన ఓ రాక్షసి, మిమ్మలందరినీ సర్వనాశనం చేసి దండకారణ్యములలో ఉన్నటువంటి మునీశ్వరులందరికీ ఎటువంటి విచారాన్ని లేకుండా చేస్తానన్నారు. తమ్ముడా, అదుగో చూడుమదే వచ్చే శూర్పణక పగబట్టి సీతాదేవితో నీవు గుహలో ఉండవలసింది, వీళ్ళందరినీ చక్కదిద్దుతానని చెప్పి అగస్త్య మహర్షుల వారిచ్చినటువంటి లోక కళ్యాణ కారణంబైనటువంటిది సర్వశత్రు వినాశన సమర్థమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నాడు రామచంద్రమూర్తి. ఆ కోదండాన్ని చేతబట్టగానే అల్లంత దూరాన నుంచి చూస్తున్నారట మహామునీశ్వరులందరూ కూడా.

జై శ్రీమద్రమణ గోవింద హరి. రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైనటువంటి లోక సన్నత కారణమైనటువంటి పరాక్రమాన్ని సకల దేవతలొక వంక మునీశ్వరులొక వంక చూస్తూ ఉంటే రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం ప్రారంభమైంది. సీతామ్మవారి ఇక్కడ హడలిపోతుందట పాపము. రాముడు కండు మరి రక్కచులు పెక్కువేలు రణమెట్లు జరుగు లక్ష్మణ, ఏమట్లు భయపడదవు అమ్మా, ఏమట్లు

ఒక భీకర లీల రామచంద్రమూర్తి యొక్క ధనస్సు ఒక్కసారిగా ఆ జానుబాబు అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క కన్నులు ఎర్రవారినై, క్రోధంతో నిండిపోయినై. సకలతాప సజ్జనుల యొక్క సంతాప హరణము ఈనాటితో జరగవలనను దృఢ దీక్షాదక్షుడైన రామచంద్రమూర్తి కోదండాన్ని గగనసీమలో నిలబెట్టారు. అది ఎలా మారిపోయిందట, మండలీభూత కోదండుడగుచు. ఎలా ఉన్నారు రామచంద్రమూర్తి యొక్క ధనస్సు, ఇది ఏమిటి ఇలా ఉండేది ఈ ధనస్సు, ఎందుకు ఇలా వర్తులాకారంగా మారిపోయిందని చూస్తున్నారట. దర్శించు మీ దూరదర్శి యంత్రంబున మండలీభూత కోదండుడగుచు ధనుజత మిశ్రములైచడా మిశ్రముల చండకర సహస్రాంశు విభవం చండకర సహస్రాంశు విధమున ఎట్టు లలరు నీ భర్త.

ప్రత్యాలీడపాడుడై రామచంద్రమూర్తి కోదండాన్ని మండలీభూత కోదండుడై ఆయన ఒక్కసారిగా ఎప్పుడైతే ఈ సకల వన వలయత ధరామండలమంతా నిండి ఉన్న రాక్షస కోటిని సర్వనాశనం చేయడానికై తన అక్షయ తూణీర నుండి బాణాలను కురిపిస్తూ ఉంటే వర్షం కన్నా వేగంగా ఇసుక రేణువుల కన్నా లెక్కలు పెట్టనంతగా అనేకమైనటువంటి బాణాల వర్షము వచ్చి 14,000 మంది రాక్షసులను నిలువెల్ల చీల్చివేశాయి. ఒక గంట యుద్ధంలో గంటకు ముందు ఉన్న 14,000 మంది రాక్షసులు ఒక గంట గడిచేటప్పటికి ఎవ్వని నోటి వెంట కూతలేదు. తెగిపడినటువంటి హస్తాలతో, తెగిపడినటువంటి తలలతో ఆ దండకారణ్యమంతా కూడా శ్మశాన సదృశ్యమైపోయింది. హడలిపోయినది అక్కడ నుండి మాయమైపోయింది. ఆ పైన కరుడనేటువంటి వాడు వచ్చాడు ఎదురుగా. ఆ కరుడనేటువంటి వాడు వచ్చి

0: రామచంద్రమూర్తి అంత క్రోధోగ్రమూర్తి అయి వాని రథాన్ని విడిచికట్టేశారు. భయంకరమైనటువంటి దివ్యాస్త్రంబులతో ఖర దూషణ త్రిసురులను రామచంద్రమూర్తి సర్వ విధాలుగా సంహరించి వేయగా
1: శ్రీరామ వనవాసం హరికథా గానం విన్నారు. కథకులు శ్రీమతి జయంతి సావిత్రి. ఆకాశవాణి సమయం 11:00, వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: The ongoing Har Ghar Tiranga campaign is gaining significant momentum across the country ahead of the 80th Independence Day celebrations, inspiring citizens from all walks of the life to come together in a collective celebration of India's national pride and spirit of unity. The movement, which will continue till the 17th of this month, coincides with the 150th anniversary of Vande Mataram this year, making the occasion even more heart-stirring for every patriot. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో సత్సంగం గురించి విఎస్ఆర్ మూర్తి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తరంజన కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు, సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం, శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 వరంగల్ జిల్లా సమాచార లేఖ, అందిస్తున్నవారు డి వీణావాణి. 7:15 ఉదయతరంగిణిలో ఇంటర్నేషనల్ యూత్ డే గురించి కొన్ని వివరాలు. ఇంకా ఇది మన చట్టం శీర్షికన డిఆర్టీ, డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్స్ గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గారుల గాత్ర యుగళం. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో డి సాయి మనోజ్ఞ ఆలపించే భక్తి గీతాలు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అద్వైతారాయ్ గారి గాత్రం. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేనుకబుర్లు గ్రహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిసిగంధ్ మరాఠీ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సత్యవర్మ నాటకం, చిందు యక్షగానం చివరి భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, వరి సాగు విధానం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మి గారి వివరాలు. 7:15 ఇల్లువాకిల్లో శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ బాబు గారి ప్రసంగం. ఇంకా పాడి పశువుల ముర్రుపాలు ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సి వినయశ్రీ గారి వివరాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి శ్రీ అబ్దుల్ ఖయ్యం గారితో పరిచయం ఉంటుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చాక విషయ హెడ్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవామరి. నమస్తే. జై హింద్.